ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 24వ రోజు. మీరు కాసేపట్లో మంగళధ్వని వింటారు. ఆ తరువాత 6 గంటలకు హిందీలో న్యూస్ వింటారు. ఆ తరువాత ఇంగ్లీష్లో న్యూస్ వింటారు. ఆ పిమ్మటే 6:10 క్షేత్రదర్శినిలో మనం కలుసుకుందాం.

శుభోదయం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. క్షేత్రదర్శినికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే సవేర. ఈరోజు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవ్వబోతున్నాయి. ఈ 9 రోజులు శక్తి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. హైదరాబాద్లోని కొత్తపేటలో ఒక అరుదైన ఆలయం ఉంది. ఇక్కడ వారాహి అమ్మవారు, ప్రత్యంగిరాదేవి, శరభేశ్వర స్వామి ముగ్గురు ఒకే చోట కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. దక్షిణ భారతదేశం

దేశంలోనే ఇలాంటి ఆలయాలు చాలా అరుదు. ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారి విశేషాలు, ఈ ఆలయ ప్రత్యేకతలు, భక్తులు విశ్వసించే మహిమల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ రోజుని సుప్రభాతంతో మొదలుపెట్టేద్దాం.

అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగితే అమేయ పరాక్రమం, అమరత్వం కావాలి అన్నాడంట. అమేయ పరాక్రమం నీకు ఇస్తున్నాను, కానీ మృత్యువును ఎవ్వరూ జయించలేరు, అది ఇవ్వలేను అన్నారట. అప్పుడు హిరణ్యాక్షుడు, సరే తల్లి, నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపకూడదు అని అడిగాడట. సరే తదాస్తు అంటూ దీవించారట వారాహి అమ్మవారు. ఇంకో కోరిక ఉంది తల్లి అని అడిగాడట. చెప్పు అనగానే, నేను నీ భక్తుడిని కాబట్టి నన్ను కూడా నువ్వు చంపకూడదు అని కోరాడట. సరే అంటూ ఆ తల్లి దీవించిందంట. హిరణ్యాక్షుడు భగవంతుణ్ణి బురిడి కొట్టించాను అని చెప్పి సంబరపడ్డాడట, విర్రవీగాడట. ఆ మాతే వరాహస్వామిగా మళ్ళీ జన్మెత్తి హిరణ్యాక్షుణ్ణి హతమార్చింది అని చెప్తూ ఉంటారు. ఇంకా లలిత సహస్రనామాల్లో కూడా బండాసురుడిని మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు నలుగురు దేవతలు లలిత అమ్మవారితో తోడుగా వెళ్లారట. అందులో ఒక్కరే మన వారాహి మాత, ఆమెని సేనాధిపతి అని చెప్పి పిలుస్తారట. ఇంకా ఈ వారాహిదేవి గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ వారాహిదేవికి ప్రత్యేకంగా ఉన్న గుడుల గురించి మాట్లాడుకుందాము క్షేత్రదర్శినిలో. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఈరోజు క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్న వారాహీదేవి గురించి, ఇంకా వారాహి నవరాత్రుల గురించి. అసలు వారాహీదేవి గురించి తెలుసుకోవాలి అంటే తత్వశాస్త్రంలో ఈ కథని తెలుసుకోవాలి అంటారు. వరాహస్వామి కన్నా ముందు ఉన్న శక్తి వారాహీదేవి. హిరణ్యకశిపుడు వారాహీదేవి కోసం తపస్సు చేశాడు.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి. అయితే కాశీ పట్టణంలో వారాహీదేవి రాత్రుళ్ళు కాపు కాస్తూ ఉంటారు అని చెప్తుంటారు. ఆ దేవతను దర్శించుకోవాలి అంటే సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి. ఆ మాతని డైరెక్ట్గా ఎవ్వరూ చూడలేరట. దగ్గరగా నిలబడి చూడడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోదట. అందుకని వారాహీ దేవాలయం పైకప్పు ఎక్కి పైన కన్నాల నుండి దర్శనం చేసుకుంటారట కాశీలో. అది సూర్యోదయానికి ముందే ఈ దర్శనం జరగాలి. అలాంటి అమ్మవారికి హైదరాబాద్లో ఎల్లవేళ దర్శనం చేసుకునే ఒక దేవాలయం ఉంది అంటే మీరు నమ్ముతారా? దాని గురించి కాసేపట్లో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరలక్ష్మి బజరే అంటూ ఒక పాట వినేయండి. కొంతసేపట్లో మనం వారాహి ప్రత్యంగిర దేవాలయం గురించి మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం క్షేత్రదర్శినిలో వారాహి ప్రత్యంగిర ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న ఈ ఆలయంకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వారాహి అమ్మవారు, ప్రత్యంగిరాదేవి, శరభేశ్వర స్వామి ముగ్గురు ఒకే ఆలయంలో కొలువై ఉన్నారు. శరభేశ్వరుడు అంటే నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేసిన శివుని రూపంగా భావిస్తారట. ఆయన శక్తి నుంచే ప్రత్యంగిరాదేవి అవతరించారని పురాణాలు చెప్తాయి. ఈ ఆలయంలో గణపతి, కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి వంటి ఉపదేవతలు కూడా దర్శనం లభిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం భక్తులతో ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ఈ ఆలయం. ఇంకా ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అష్టలక్ష్మి స్తోత్రం వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

స్టూడియో క్లాక్లో 6:42 దాటి 15 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. క్షేత్రదర్శినిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం వారాహి ప్రత్యంగిరాదేవి ఆలయం గురించి. ఈ ఆలయం కొత్తపేట సమీపంలో ఉన్న రామకృష్ణాపురం రోడ్ నంబర్ 1లో ఉంది.

మెట్రోలో వెళ్లే వారికి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంటుంది. అక్కడ నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. ఆలయంలో దర్శనం ఉచితం. మీకు సమయం దొరికితే ఈ వారాహి నవరాత్రుల్లో ఒకసారి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే మహాలక్ష్మి అష్టకం వచ్చేస్తుంది, వినేసేయండి, ఇంకా మాట్లాడుకుందాం.

మనం మాట్లాడుకుంటున్నాం వారాహి నవరాత్రుల గురించి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. ఈరోజు క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం వారాహి ప్రత్యంగిరాదేవి ఆలయం గురించి. అయితే ఈ 9 రోజులు వారాహి నవరాత్రులు జరగబోతున్నాయి. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో ఏం చేయాలి అంటే, ప్రతిరోజు ఇంట్లో ఒక దీపం వెలిగించి ఓం శ్రీ వారాహ్యే నమః అని జపిస్తే మంచిదట. పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. ఆలయంలో వారాహి హోమాలు, ప్రత్యంగిరా హోమాలు, అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. భక్తులు పసుపు కొమ్మలు సమర్పించడం కూడా ఆనవాయితీ. ఈ 9 రోజులు కోపాన్ని తగ్గించడం, మంచి మాటలు మాట్లాడడం, అవసరమైన వారికి సహాయం చేయడం కూడా అమ్మవారికి చేసే గొప్ప పూజ అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆలోచించండి, మరి ఈ 9 రోజులు మీరు ఆ అమ్మవారికి ఎలా పూజ చేయబోతున్నారు అని. ఇప్పుడైతే కామాక్షి శ్రీ వరలక్ష్మి పాట వచ్చేస్తుంది, ఇంకా మాట్లాడుకుందాం.

స్టూడియో క్లాక్లో 6:53 దాటి 9 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాం వారాహి నవరాత్రుల గురించి. అయితే వారాహి అమ్మవారు ఒక యోధురాలు, అదే సమయంలో ఆమె ఒక తల్లి కూడా. ఆమె మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఆమె మనకు నేర్పే మొదటి విషయం ధైర్యం. సమస్య ఎంత పెద్దదైనా సరే పారిపోకుండా ఎదుర్కోవాలి. రెండోది న్యాయం, ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు, అలానే మనకి అన్యాయం జరిగినా సహించకూడదు అని. మూడోది వినయం, ఎంత శక్తి ఉన్నా అహంకారం ఉండకూడదు. అందుకే అమ్మవారి చేతిలో రోకలి మన అహంకారాన్ని తగ్గిస్తుంది అంటారు. ఈ వారాహి నవరాత్రుల్లో మనము ఒక సంకల్పం చేద్దాం, భయాన్ని కాదు ధైర్యాన్ని ఎంచుకుందాం, కోపాన్ని కాదు కరుణను ఎంచుకుందాం. అదే వారాహి అమ్మవారికి నిజమైన నమస్కారం. అదండి క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకున్న వారాహి నవరాత్రుల గురించి. ఇప్పుడైతే ధైర్యలక్ష్మి అంటూ ఈ పాట వచ్చేస్తుంది. వారాహి మాతకి ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకోండి.

గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హెల్తీ మార్నింగ్స్కి స్వాగతం, సుస్వాగతం. స్టూడియో క్లాక్లో టైం 7:11 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా. ఏ మార్నింగ్ అయినా హెల్తీ అవ్వాలి అంటే మనం సంతోషంగా ఉండాలి. కానీ సంతోషంగా ఉండడం ఎలా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికి హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ జరిగింది. అసలు ఈ స్టడీలో ఏం తెలుసుకున్నారు? మనం ఏం నేర్చుకోవచ్చు? మాట్లాడుకుందాం. మెల్లగా తెల్లారిందో ఇలా అంటూ అలా మన మార్నింగ్ని స్టార్ట్ చేసేద్దామా?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

హెల్తీ మార్నింగ్స్లో మనం మాట్లాడుకుంటున్నాం హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ గురించి. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. అయితే హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడాలసెంట్ డెవలప్మెంట్ ఒక 75 ఇయర్స్ బాటు జరిగిన ఒక స్టడీ. ఈ స్టడీలో 724 అబ్బాయిలను స్టడీ చేశారు. 1938లో మొదలైన ఈ స్టడీలో 2 గ్రూప్స్ ఆఫ్ అబ్బాయిలు ఉన్నారన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ వాళ్ళేమో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అప్పుడే పాస్అవుట్ అయ్యి వరల్డ్ వార్ 2కి వెళ్తున్న వాళ్ళన్నమాట. ఇంకో గ్రూప్ ఆఫ్ అబ్బాయిలు ఎవరు అంటే బాస్టన్లో ఒక స్లమ్కి చెందిన అబ్బాయి.

అనమాట. ఈ అబ్బాయిలు వాళ్ళ యంగ్ టీనేజ్ నుంచి వాళ్ళ ముసలితనం వరకు వాళ్ళని స్టడీ చేశారు. ఈ స్టడీలో వాళ్ళ గురించి, వాళ్ళు చేసే పని గురించి, వాళ్ళ ఇంటి గురించి, హెల్త్ గురించి, మొత్తం మీద వాళ్ళ జీవితం గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకునేవాళ్ళు. అయితే ఈ ప్రశ్నలతో పాటు మెడికల్ రిపోర్ట్స్ కూడా తీసుకొని వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ హెల్త్ ఎలా మారుతుంది అని చెప్పి స్టడీ చేశారు. ఇంకా వాళ్ళ వైఫ్స్తో ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. అసలు ఈ స్టడీ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్నది ఏంటి అంటే, అసలు ఎవరు సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే సంతోషంగా ఉంటారు అని చెప్పి. అసలు ఈ స్టడీ ద్వారా ఏం తెలుసుకున్నారు? తెలుసుకోవాలి అంటే వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. హెల్తీ మార్నింగ్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం సంతోషం గురించి, హ్యాపీనెస్ గురించి. అయితే నాకు అలా సంతోషాన్ని తీసుకొచ్చిన మెసేజ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇలా వాట్సాప్ చూడగానే రోజు కొంతమంది లిజనర్స్ చాలా క్యూట్గా హ్యాపీ మార్నింగ్ టు యూ ఆర్జే సవీరా గారు అంటూ మెరుగు మధు గారు భువనగిరి నుంచి పంపించారు. గుడ్ మార్నింగ్ అండి. అవును, మీరు విష్ చేయాలి అనుకుంటున్నారా, ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా, అయితే మీరు మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. మనం సంతోషం గురించి మాట్లాడుకుంటున్నాం. హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడాలసెంట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ స్టడీలో సంతోషం గురించి ఏం తెలుసుకున్నారు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఆనందం అంటూ ఆనందంగా ఈ పాట వినేసేయండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో 7:24:49 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్లో మనం మాట్లాడుకుంటున్న హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడాలసెంట్ డెవలప్మెంట్ గురించి. ఈ స్టడీ 75 సంవత్సరాల పాటు జరిగింది. ఈ స్టడీలో తెలుసుకున్నది ఒక్కటే, మనిషి సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది మంచి బంధాలే అని. అలా కుటుంబంతో, స్నేహితులతో మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటారంట. అదే లోన్లీగా ఉండేవాళ్ళు ఎక్కువగా బాధగా ఉంటారంట. ఒంటరిగా ఉండడం అంటే కొన్నిసార్లు ఒక్కరే ఉండడం అని కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నా వాళ్ళతో కనెక్ట్ అవ్వకుండా ఉండడం కూడా ఒంటరిగా ఉండటమే. అండ్ గొడవలున్న రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం క్రమక్రమంగా దెబ్బతింటుందంట. ఇదండి హార్వర్డ్ స్టడీలో వాళ్ళు తెలుసుకున్న హ్యాపీనెస్ సీక్రెట్. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, ఒంటరిగా ఉన్నారా? మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కనెక్టెడ్గా ఉన్నారా? ఆలోచించండి. మరీ అంతగా మహావింతగా మొహం ముడుచుకోగల అంటూ శ్రీరామచంద్ర పాడిన ఈ పాట నాకు ఎన్నో గుర్తు చేస్తుంది, ఎన్నో అర్థాలను తెలియజేసేలాగా చెప్తుంది. ఈ పాట వినండి, వింటూ ఆలోచించండి, కనెక్టెడ్గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? వింటూ ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఏం ఆలోచించారు? హ్యాపీగా ఉన్నారా? మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తున్నారా? మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. మనం ఉన్నాం హెల్తీ మార్నింగ్స్లో. స్టూడియో క్లాక్లో టైం 7:30 దాటి 52 seconds అవుతుంది. హార్వర్డ్ స్టడీలో తెలిసింది ఇదే, ముసలితనం వచ్చినా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే వాళ్ళ యంగ్ ఏజ్లో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ళే. ఈరోజు సాయంత్రం ప్లాన్ ఏంటి? అలా మీ ఫ్యామిలీతో మంచిగా డిన్నర్ ప్లాన్ చేసేయండి. లేదా మీకు నచ్చిన ఐటెం కానీ మీ ఫ్యామిలీకి నచ్చిన ఐటెం కానీ ప్రిపేర్ చేసి సర్వ్ చేసేయండి. టచ్లో లేని ఒక ఫ్రెండ్కి కాల్ చేసేయండి. కానీ కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్ కష్టంగా ఉండొచ్చు. ఒకసారి మాట్లాడి చూడండి. మాటలతో అవ్వకపోతే నిజంగా కష్టంగా అనిపిస్తే కనీసం దూరంగా అయినా అడుగులు వేయండి. ఎందుకంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ హర్ట్ అస్. మీకు మీరు ప్రేమనిచ్చుకోండి, ప్రేమను పంచండి. కీప్ లిస్నింగ్ టు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. కావాల్సింది కొత్త బంగారు లోకమే కదా, మరి అందుకే మనోగారు ఇంకా చిత్రగారు పాడిన కొత్త బంగారు లోకం పాట వినేసేయండి. తర్వాత బోలెడు ముచ్చట్లు చెప్పుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇప్పుడు ప్రశ్నలు మారుతున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్తే ఏం చదువుకున్నావు అన్నది ముఖ్యం కావట్లేదు, నువ్వు ఏం చేయగలుగుతావు అన్నదే ముఖ్యమవుతుంది. ఇంతకీ నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను చెప్తాను. బై ద వే, మీరు వింటున్నారు

Healthy Mornings FM Rainbow 101.9 MHz పై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే. అసలు డిగ్రీస్ కాదు, స్కిల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేని ఎందుకు జరుపుకుంటారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. రఘు దీక్షిత్ గారు చల్ చలో చలో అంటూ పాడిన ఈ పాట వినేయండి, దాని తర్వాత మాట్లాడుకుందాం.

గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నాకైతే మన వాట్సాప్కి మెసేజ్ చేసేసారు రాధా గారు, గుడ్ మార్నింగ్ రెయిన్బో ఎఫ్ఎం, జై శ్రీరామ్ అని చెప్పి. అలాగే మెరుగు మధు గారు మెసేజ్ చేశారు, రెయిన్బో ఎఫ్ఎం బంధం కూడా మనిషికి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి. ఎంత క్యూట్గా ఉంది కదా ఈ మెసేజెస్. అవును, మీరు ఇలాంటి మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారా? అయితే మీరు మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140232348222. అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు హెల్తీ మార్నింగ్స్లో వరల్డ్ యూత్ స్కిల్స్ డే గురించి. ప్రతి సంవత్సరం జూలై 15న వరల్డ్ స్కిల్స్ డే జరపాలి అని ఐక్యరాజ్య సమితి, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, 2014లో ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ గమనించింది ఏంటి అంటే, కొన్ని లక్షల మంది యువత ఉద్యోగ అవకాశాలు లేక కష్టపడుతున్నారు అని. యువతకు ఉద్యోగాలు రావాలి అంటే, కొత్త అవకాశాలు సృష్టించాలి అంటే పుస్తకాల జ్ఞానం మాత్రమే సరిపోదు, స్కిల్స్ కూడా అవసరమని. కోడింగ్, వీడియో ఎడిటింగ్, కమ్యూనికేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ మన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే బాటలే. ఈ AI కాలంలో మనల్ని మనం ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఈ వరల్డ్ స్కిల్స్ డేనా ఒక చిన్న అలవాటును అలవాటు చేసుకుందామా? ప్రతిరోజు ఒక్క అరగంట ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుందామా? ఎందుకంటే నేర్చుకోవడం ఆగిపోయినప్పుడు ఎదగడం ఆగిపోయినట్లే అంటారు. సో ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. అండ్ దట్ ఈస్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే. వింటూ ఉండండి 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 7:47:32 అవుతుంది. నేను మీ ఆర్జే సవేరా. ప్రయత్నమే అంటూ ఈ పాట వచ్చేస్తుంది. మీరు మీ ప్రయత్నం గురించి, మీరేం స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉండండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్లో టైం 7:54:35 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు 10:03 నుండి 11 వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ఒక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు శ్రోతల సందేహాలను తెలుసుకొని వాటికి సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0402324 లేదా 0402324 0402955093 నంబర్స్కి కాల్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మీకు ఎలాంటి ప్రశ్నలున్నా ఈరోజు 10 నుంచి సుదర్శన్ రెడ్డి గారికి కాల్ చేసి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఇప్పుడైతే ఎస్పీ చరణ్ గారు పాడిన ఒక మంచి పాట వచ్చేస్తుంది, వినేసేయండి, మాట్లాడుకుందాం.

స్టూడియో క్లాక్లో టైం 7:59 దాటి 52 సెకండ్స్ అవుతుంది. మీరు కొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత మనం వైబ్రెంట్ హైదరాబాద్లో కలుసుకుందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాక్ల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించిన 20 స్ట్రాటజిక్ క్రిటికల్ ఖనిజ బ్లాక్లు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కలిసి ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎలాంటి సమస్యలకైనా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని, అందుకే తాను పదే పదే ఢిల్లీ వస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణం పనుల ప్రారంభం కోసం ఆయన ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో దాదాపు 30 నిమిషాలు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో 45 నిమిషాల పాటు చర్చించారు. ఎల్నీనియో పరిస్థితుల దృష్ట్యా శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వానాకాలం సీజన్లో స్వల్పకాలిక తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంట రకాలు ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. పశ్చిమ అసలులో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మందేశం మరోసారి పిలుపునిచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని రావలకోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. శాంతికి చిహ్నంగా తెల్ల జెండాలు ఊపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 8:15 రష్యాకు చెందిన సోయుజ్ MS-29 అనే వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. 8 నెలల పాటు సుదీర్ఘ మిషన్తో ఆయన తన తొలి అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. అంతరిక్ష కేంద్రంలో 8 నెలల పాటు ఉండి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తారు. స్పెయిన్ ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో దూసుకెళ్లింది. నిన్న రాత్రి టెక్సస్లోని డల్లా స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

వైబ్రెంట్ హైదరాబాద్కి వెల్కమ్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉదయం ఇరానీ చాయ్తో మొదలవుతే సాయంత్రం ఒక కచేరీతో, ఒక సినిమాతో, ఒక సినిమా స్క్రీనింగ్తో లేదా ఆర్ట్ ఎగ్జిబిషన్తో ముగుస్తుంది. ఈరోజు సిటీలో ఏం జరుగుతుంది, ఏం ఈవెంట్స్ ఉన్నాయి తెలుసుకుందాం. ఓన్లీ ఆన్ వైబ్రెంట్ హైదరాబాద్. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్లో టైం 8:10 దాటి 59 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్న వైబ్రెంట్ హైదరాబాద్లో. అయితే సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, మనిషి జీవితాన్ని, ఎమోషన్స్ని ఒక అద్దంలా చూపించే ఒక కళ కూడా. అలాంటి సినిమాలను ప్రపంచానికి అందించిన ఒక గొప్ప డైరెక్టర్ విక్టోరియో దీసిక. లమాకాన్లో ఈరోజు సాయంత్రం 7 గంటలకు రిమెంబరింగ్ విక్టోరియో దీసిక పేరుతో ఒక స్పెషల్ స్క్రీనింగ్ జరగబోతుంది. ఈరోజు ఈవినింగ్ ఆయన తీసిన ఒక సినిమా స్క్రీన్ చేయబోతున్నారు. అసలు ఏంటా సినిమా? ఈ పాట తర్వాత చెప్తాను. సినిమా సినిమా సినిమా అంటూ శంకర్ మహాదేవన్ గారు ఇంకా కోరస్ పాడిన ఈ పాట వినేయండి, దాని తర్వాత మాట్లాడుకుందాం.

ట్రైన్ లైన కెమెరాలనైన ట్రాలీసు లైట్ నైనా మోయుచున్న కుర్రాళ్ళు కూడా ఎంతో ముఖ్యమైనా రంగులేని మేకప్ మ్యాన్ చిందే డిజైన్ డాన్సర్ సాహసాల కను విందులన్ని అందించే ఫైట్ మాస్టర్ సెట్టులేని సెట్టింగ్ వాళ్ళు సంగీత గీత కరులు.

అదండి సినిమాకి ఉన్న పవర్. రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరు చూశారు? కానీ మనకి చూపించింది సినిమా. కానీ ఇలాంటి మైథలాజికల్ క్యారెక్టర్స్నే కాదు, ఎన్నో బ్యూటిఫుల్ ఎమోషన్స్ని, చెప్పరాని ఎన్నో విషయాలని చూపిస్తుంది సినిమా. అయితే ఈరోజు విక్టోరియా ది సికా తీసిన ఒక బ్యూటిఫుల్ ఫిలిం టూ విమెన్ ఈరోజు స్క్రీన్ అవ్వబోతుందన్నమాట లమాఖాన్లో. సో ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ కాంటెక్స్ట్లో తీశారన్నమాట. ఈ సినిమాలో టూ విమెన్ ఎవరు అంటే, ఒకరు తల్లి, ఇంకొకరు 13 ఏళ్ల తన కూతురు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేశారు? అసలు తప్పించుకున్నారా లేదా? ఎలాంటి ఆటంకాలని ఎదుర్కొన్నారు? అక్కడ బాంబ్స్ లేదా రక్తపాతం ఇవి మాత్రమే ఇష్యూ కాదు, మనుషుల మనస్సులు, వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోవడం విక్టోరియా ది సికా చాలా అందంగా, అర్థవంతంగా చూపిస్తారు. యుద్ధాల మధ్యలో బతుకుతున్న ఈ కాలంలో మనమంతా మనుషులమని, కులం, మతం, రాష్ట్రం, దేశం మనం గీసుకున్న అడ్డుగోడలని గుర్తు చేస్తుంది ఈ సినిమా. మీకు వీలైతే ఈరోజు సాయంత్రం 7 గంటలకు లమాఖాన్కి వెళ్ళిపోండి. అండ్ మీ వంతుగా ఈ యుద్ధాల గురించి ఏం చేయగలుగుతారు అని ఆలోచించండి. ఎందుకంటే చిన్న చిన్న స్టెప్సే ఒక పెద్ద చేంజ్కి కారణమవుతాయి అంటారు. వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్లో టైం 8:25 దాటి 58 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బోలో. అయితే వాట్సాప్కి మనకి చాలా అందమైన మెసేజెస్ వచ్చేసాయి. నాకు మెసేజ్ చేశారు రాధా గారు. హాయ్ సమీరా గారు, గుడ్ మార్నింగ్ అని చెప్పి. నా పేరు సవేరా అండి, కానీ మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను. సవేరా, సమీరా, ఏదైనా పర్లేదు. కానీ వినడానికి, చదవడానికి మీ మెసేజెస్ బాగున్నాయి. అలానే గుడ్ మార్నింగ్ సవేరా అంటూ బీవి రావు గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. అండ్ మనకి మాధురి మెసేజ్ చేశారు. హాయ్ సవేరా, గుడ్ మార్నింగ్, నా కోసం ఓ మై ఫ్రెండ్ పాట ప్లే చేయవా అని చెప్పి. తప్పకుండా మాధురి, నీకోసం ఈ పాట ప్లే చేస్తున్నాను. అవును, మీరేమన్నా చెప్పాలి అనుకుంటున్నారా? మనం మాట్లాడుకున్న విక్టోరియా దీసిక గురించి అయినా, సినిమా గురించి అయినా, లేదా హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్స్ గురించి షేర్ చేసుకోవాలి అనుకున్నా, మీరు మెసేజ్ చేయాల్సిన నంబర్ 9140232348 22కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. అండ్ మాధురి, దిస్ ఇస్ ఫర్ యూ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్ లో టైం 8:33 దాటి 32 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. ఈరోజు 10:03 నుంచి 11 గంటల వరకు తెలంగాణలో

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి ఒక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం జరగబోతుంది. దీనికి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ సి సుదర్శన్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా ఫోన్ నంబర్స్కి కాల్ చేసి మీ క్వశ్చన్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402324082 లేదా 0402324083 లేదా 0402955092 3. ఈ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని యూజ్ చేసుకోండి. సార్ గురించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అయితే మనకి వాట్సాప్లో మెసేజెస్ వచ్చేసాయి. గుడ్ మార్నింగ్ సవేరా గారు, ఆనందం మూవీ నుంచి కనులు మూసిన పాట వేయండి అని చెప్పి అనితా గారు అడిగారు. అనితా గారు, ఇదిగోండి మీకోసం ఈ పాట. అవును, మీరేం చేస్తున్నారు? హైదరాబాద్లో ఏం ఈవెంట్స్ జరుగుతున్నాయి? మీరేదైనా అప్డేట్ ఇవ్వాలా? హౌ ఆర్ యూ ఫీలింగ్ దిస్ మార్నింగ్ చెప్పాలి అనుకుంటున్నారా? అయితే వాట్సాప్ చేయాల్సిన మా నంబర్ 0402324822. ఐల్ బి రీడింగ్ యువర్ మెసేజెస్. అలా పంపిస్తూ ఉండండి అండ్ వింటూ ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అనితా గారు, ఇదిగోండి మీకోసం ఈ పాట.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్ సెగ్మెంట్లో. నేను మీ ఆర్జే సవేరా. ఈరోజు July 15th. అంటే ఈరోజు తమిళనాడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానేత కామ్రాజార్ గారి బర్త్ యానివర్సరీ. 1903లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల 6వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. కానీ ఆ బాబు పెద్దయ్యి తమిళనాడు సీఎంగా మారి లక్షలాది మంది పిల్లలకు చదువుకోవాలనే కలను నిజం చేశారు. ఆయన్ని ప్రేమగా కల్వి

అంటే విద్యకు తండ్రి అని పిలుస్తారట. కామరాజార్ గారి గురించి మాట్లాడుకుంటూ ఈ కథ చెప్పుకోకపోతే అసలు కంప్లీటే అవ్వదు అంటారు. అసలు ఏంటా కథ చెప్తాను ఈ పాట తర్వాత. ఆకాశం నీ హద్దురా అంటూ జీవి ప్రకాష్ ఇంకా ధనుంజయ్ గారు పాడిన ఈ పాట వినేయండి. దాని తర్వాత చిన్న కథ చెప్పుకుందాం.

0: Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం కామ్రాజార్ గారి బర్త్ యానివర్సరీ గురించి. అయితే నేనేమని చెప్పాను అంటే, కామ్రాజార్ గారి గురించి మాట్లాడుకుంటూ ఈ కథ చెప్పుకోకపోతే కంప్లీటే అవ్వదు అని చెప్పి. అయితే త్వరగా కథలోకి వెళ్ళిపోదామా. కామ్రాజార్ గారు ఒకసారి అలా గ్రామాల్లో పర్యటిస్తున్నారట. అలా ఒక చెట్టు కింద మేకలు మేపుతున్న ఒక చిన్న బాబు కనిపించాడంట. దగ్గరికి పిలిచి కామ్రాజార్ గారు ఇలా అడిగారంట, బాబు నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళడం లేదు అని. ఆ బాబు అమాయకంగా ఇలా అన్నాడంట, నేను స్కూల్కి వెళ్తే ఇంట్లో తినడానికి ఎవరు సంపాదిస్తారు, మధ్యాహ్నం భోజనం కూడా దొరకదు కదా అన్నాడంట. ఆ మాటతో కామ్రాజార్ గారు కదిలిపోయారు. స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని విస్తరించారు. కొన్ని వేల స్కూల్స్ స్టార్ట్ చేశారు. కొన్నిసార్లు ఒక చిన్న ప్రశ్న, ఒక చిన్న సమాధానం లక్షలాది జీవితాలను మార్చేస్తాయి అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్. ఇలాంటి లీడర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం వాళ్ళ గ్రేట్నెస్ నుంచి, వాళ్ళు తీసుకున్న స్టెప్స్ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి సెల్యూట్ చేస్తూ, ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ, కామ్రాజార్ గారు హ్యాపీ బర్త్డే, అండ్ వీ డెడికేట్ దిస్ సాంగ్ టు యూ. మీరే అండి వీరా రాజవీరా. ఈ పాట వినేయండి, మాట్లాడుకుందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: From the rocks of

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ఆర్థిక రంగంలో ఈరోజు చారిత్రాత్మకమైన రోజుగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా సామాజిక భద్రతా ఒప్పందం ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్కి ఎగుమతయ్యే 99% భారతీయ వస్తువులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల జౌళి, ఫార్మా, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ వంటి 137 సేవారంగాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. అలాగే సామాజిక భద్రతా ఒప్పందంతో 5 ఏళ్ల వరకు బ్రిటన్ వెళ్లే భారతీయ నిపుణులకు డబుల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభించి వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కలుగుతుంది. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ఉద్యమం మాత్రమే కాదని, అది వ్యక్తిగత బాధ్యత, జనభాగీదారితో ముడిపడి ఉన్న ఒక సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో 211 కోట్ల రూపాయల పై చిలుకు నిధులతో నిర్మించిన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ భవనాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 12,30,000 మందికి పైగా బీమా చందాదారులు, ఇతర లబ్ధిదారులకు విస్తృత వైద్య సేవలు లభిస్తాయి. భారత్ ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాదేమని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ది వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ 2026లో ఫైనల్కి చేరుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

వెల్కమ్ బ్యాక్ వైబ్రెంట్ హైదరాబాద్ కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు 10:03 నుంచి 11 వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఒక స్పెషల్ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించబోతుంది ఆకాశవాణి. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు.

మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 040-2324-0852 లేదా 040-2324-0853 లేదా 040-2955-0923 నంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అవును, సామాన్యులకు అంటే కామన్ పీపుల్ లాంటి మనకి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు ఏం అడిగి తెలుసుకోవచ్చు, మాట్లాడుకుందాం. కానీ ఈ పాట తర్వాత వింట ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వైబ్రెంట్ హైదరాబాద్ కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. ఓటు మన చేతిలో ఉన్న ఒక చిన్న హక్కు అని అనుకుంటాం, కానీ ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని ముందుకు నడిపించే పెద్ద శక్తియే మన ఓటింగ్ పవర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పదం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అర్హులైన ప్రతి పౌరుడు పేరు ఓటరు జాబితాలో ఉండాలి. అర్హత లేని వాళ్ళని, ఇంకా డూప్లికేట్ ఉన్న వాళ్ళని తొలగించాలి అని. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి వివరాలను చెక్ చేస్తారు. చిరునామా మారిందా, కొత్తగా 18 ఏళ్ళు పూర్తయ్యాయా, కుటుంబంలో ఎవరైనా మరణించారా, ఇలాంటి వివరాలను నమోదు చేస్తారు. దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం దశల వారీగా కొనసాగుతుంది. కాబట్టి మీ ఇంటికి ఎన్నికల సిబ్బంది వస్తే అవసరమైన వివరాలను అందించండి. అలాగే మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీ గొంతు వినిపించేది మీ ఓటుతోనే. విండో ఉండండి 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ స్పాట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనోగారు పాడిన వినరా వినరా పాట వినేసేయండి.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను,
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. వైబ్రెంట్ హైదరాబాద్లో మనం డిస్కస్ చేస్తున్నాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి. అవును, కామన్ పీపుల్ అయిన మనకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అసలు ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ అంటే ఏంటి? ఈ ప్రక్రియ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎవరిందులో పాల్గొనాలి? అందరూ దరఖాస్తు చేయాలా? ఇంటింటి సర్వే ఎందుకు చేస్తున్నారు? సర్వే సమయంలో ఏ వివరాలు అడుగుతారు? ఏ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోవాలి? ఒకవేళ నా దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేకపోతే నేనేం చేయాలి? ఇప్పటికే నమోదు అయిన కార్డు మళ్ళీ చెల్లదా? నా పేరు లేదా వివరాల్లో చిన్న పొరపాట్లుంటే ఎలా సరిచేయాలి? కొత్తగా అర్హులైన వారిని ఎలా నమోదు చేసుకోవాలి? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకి మారిన వాళ్ళకి ఎలాంటి అప్డేషన్ జరుగుతుంది? అవును, ఈ ప్రక్రియకి లాస్ట్ డేట్ ఏంటి? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కామన్ పీపుల్ అయిన మనందరికీ ఉన్నాయి. అందుకే ఈరోజు 10:03 నుంచి 11 వరకు తెలంగాణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం జరపబోతుంది ఆకాశవాణి. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఐఏఎస్

సుదర్శన్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీకు డౌట్స్ ఉంటే, నేను చెప్పిన క్వశ్చన్సే కాకుండా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్కి క్లారిఫికేషన్ కావాలి అనుకున్నా, మీరు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402324082 లేదా 0402324083 లేదా 0402955093. ఇప్పుడైతే ఉన్ని మీనన్ గారు పాడిన ఒక మంచి పాట వచ్చేస్తుంది, వినేసేయండి. దాని తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

హలో లిసనర్స్, స్టూడియో క్లాక్లో టైం 9:38:39 అవుతుంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్ సెగ్మెంట్లో. అయితే ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే. మన భారత ప్రభుత్వం యూత్ స్కిల్స్ని పెంచడానికి ఎన్నో స్కీమ్స్ గురించి చాలా స్టెప్స్ తీసుకుంటుంది. అయితే ఈరోజు ఒక 2 స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. దీన్నే షార్ట్ ఫామ్లో PMKVY 4.0 అని కూడా పిలుస్తున్నారు. దీని కింద యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. కంప్యూటర్, రీటైల్, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత పరిశ్రమల

అనుగుణంగా సర్టిఫికేషన్ కల్పిస్తున్నారు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో చెక్అవుట్ ది స్కీమ్. అండ్ ఇదే కాకుండా ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అని ఇంకోటి ఉంది, దీన్ని పిఎం నాప్స్ అని కూడా పిలుస్తారన్నమాట. దీని ద్వారా ఇండస్ట్రీలో అప్రెంటిస్గా పనిచేస్తూ అనుభవం పొందే అవకాశం ఉంది. ట్రైనింగ్ టైంలో అర్హులైన అప్రెంటిస్కి కేంద్ర ప్రభుత్వం స్టైపెండ్లో భాగస్వామ్యం కూడా అందిస్తుంది. సో ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ సమ్ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు చెక్అవుట్ ది స్కీమ్. సో ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే, అండ్ మన భారత ప్రభుత్వం మన కోసం ఎన్నో స్టెప్స్ తీసుకుంటుంది. వై డోంట్ వి టేక్ టైమ్ అండ్ యూజ్ దెమ్? ఆలోచించండి, ఆ గట్టునుంటారా, ఈ గట్టునుంటారా, అంటే మిమ్మల్ని మీరు మార్చుకునే గట్టున ఉంటారా, లేక అలానే బాధతో నిరాశతో ఉన్న గట్టు మీద ఉంటారా? ఈ పాట వింటూ ఆలోచించండి. శివ నాగులు గారు పాడిన ఈ పాట

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు,
1: చేనేత

0: చీరలు మరోవైపు.
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనమున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ సెగ్మెంట్లో. నేను మీ ఆర్జే సవీరా. మనం మాట్లాడుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్కీమ్స్ గురించి. ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే. సో మన స్కిల్స్ని మనం ఎలా పెంచుకోవచ్చు, గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్స్ ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంకో రెండు స్కీమ్స్ గురించి మీకు నేను చెప్తాను. దీన్నే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, షార్ట్ ఫామ్లో DDU GKY, అంటే గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన స్కీమే ఇది. వివిధ వృత్తుల్లో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఈ పథకం దోహదపడుతుంది. అండ్ ఇది కాకుండా జన్ శిక్షణ్ సంస్థాన్ JSS ద్వారా కూడా తక్కువ విద్యాభ్యాసం ఉన్నవారు, చదువు మానేసిన యువత, మహిళల స్థానిక అవసరాలను అనుగుణంగా కుట్టు, బ్యూటీ అండ్ వెల్నెస్, హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కోర్సెస్, ట్రైనింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ ట్రైనింగ్స్, యూ హ్యావ్ టు లుక్ ఫర్ JSS. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ని తీసుకొస్తుంది. జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి అండ్ AIని యూజ్ చేయండి అండ్ ఎన్షూర్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది స్కీమ్స్. బట్ కీప్ క్వశ్చనింగ్, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని. దానికి ఈ పాట మంచిగా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడైతే దేవిశ్రీ ప్రసాద్ గారు పాడిన హూ ఆర్ యూ పాట వచ్చేస్తుంది. వినేసేయండి, ఆలోచిస్తూ ఉండండి.

అలా చూస్తూ చూస్తూనే షో టైం అయిపోయింది. స్టూడియో క్లాక్లో టైం 9:57 దాటి 34 సెకండ్స్ అవుతుంది. ఈరోజు మనం ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నామో కదా. నా ప్రయత్నం అంతా మీకు ఏదైనా ఉపయోగపడే విషయం ఏదైనా చెప్పచ్చేమో అని, లేదా మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఏదైనా ఒక చిన్న పాట ఉంటే ఆ పాట ప్లే చేసేయచ్చేమో అని. ఐ హోప్ ఐ ట్రైడ్ అండ్ ఐ హోప్ యు ఎంజాయ్డ్ ది షో. నేనైతే తరోగా ఎంజాయ్ చేశాను. అండ్ విల్ మీట్ వెరీ సూన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే రిలాక్స్డ్. ఇప్పుడు స్టూడియో క్లాక్లో టైం 9:58 దాటి 12 సెకండ్స్ అవుతుంది. 10:00కి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. దాని తర్వాత 10:03 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి స్పెషల్ ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించబోతుంది ఆకాశవాణి. దాని లైవ్ అప్డేట్స్ వినబోతున్నారు. సో కీప్ లిస్నింగ్. మీ క్వశ్చన్స్ ఏమున్నా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 0402324-0852, 0402324-0853, లేదా 0402955-0923. 11:00కి హలో నమస్తే ఆదాబ్ అంటూ జయదీప్ మీతో మాట్లాడేస్తాడు, బోలెడు ముచ్చట్లు చెప్పేస్తాడు. ఇప్పటికైతే నేను వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. మరి ఉంటాను. స్టే హ్యాపీ, స్టే రిలాక్స్డ్, హ్యావ్ అ గుడ్ డే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తి అనే నినాదంతో సురక్షిత సమాజ నిర్మాణానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ప్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఎల్ నీనియోతో ఏర్పడిన వర్షాల కొరత తెలంగాణలో ఆహార వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైన ప్రభావం చూపింది. రాష్ట్రంలో గత ఏడాది ఇదే సమయానికి 11,24,001 ఎకరంలో ఉద్యాన పంటలుండగా, ఈ ఏడాది 9,51,134 ఎకరాలకే పరిమితమైందని ఉద్యాన శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ ఎడిషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం చేయడానికి జలజీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై కార్యక్రమంలో చర్చించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపాలని ఎన్డీఎస్ఏ చెప్తే మేము వెంటనే నింపుతామని ఆయన అన్నారు. తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్గా ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 101 జారీ చేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ను ఓడించి ఫైనల్స్కి చేరుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ గెలుపొందింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

0: ఆకాశవాణి సమయం 10:03. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085353, 2955059023. ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకున్న సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం ఓటు హక్కు. ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించాలంటే ఓటరు జాబితా శాస్త్రీయంగా పూర్తి పారదర్శకతతో ఉండటం అత్యంత అవసరం. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మన తెలంగాణలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని స్పెషల్ జూన్ 25 నుంచి చేపడుతున్నారు. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారు, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఓటర్లకున్నాయి, ఓటర్లు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి, అభ్యంతరాలు, దరఖాస్తులు, పరిశీలన, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి అంశాల గురించి శ్రోతలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. నమస్తే సార్, ముందుగా మీకు హృదయపూర్వక స్వాగతం సార్. సార్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ఏంటి సార్, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు దీని అవసరం ఎందుకు ఏర్పడింది ఇప్పుడు?
1: మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం గత నెల 25 నుంచి మొదలైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే మన దేశంలో తీసుకుంటే 13 రాష్ట్రాల్లో పూర్తయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ముఖ్య ఉద్దేశం మన ఎన్నికల సంఘం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి అందులో శుద్ధి చేయడం అంటారు. అందులో డెడ్ ఓటర్స్, షిఫ్టెడ్, తర్వాత ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ విధంగా అన్నిటినీ పూర్తిగా పేర్లు తొలగించి దాన్ని ప్రక్షాళన చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పటికీ మొదలుపెట్టి 20 రోజులైంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది.
0: సార్ కాలర్ లైన్లో ఉన్నారు, హలో సార్. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఆర్ చేస్తున్నాం స్పెషల్ సమ్మరీ రివిజన్, ఇప్పుడేమో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం, అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి సార్?
1: స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఎలక్టరల్ రోల్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాళ్ళం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే చేర్పులు ఎక్కువ ఉంటాయి, చేర్చుకోవడం, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు తీసుకోవడం అనేది దాని స్పెషల్ సమ్మరీ రివిజన్. అది పూర్తిగా ప్రక్షాళన అనేది కాదు, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే పూర్తి ప్రక్షాళన.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను అనితా బండారు అండి.
0: ఓకే,
2: ఉప్పల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే మాకు సార్ గురించి ఫార్మ్స్ వచ్చాయండి మా అపార్ట్మెంట్ లో. లేడీస్ చాలా వరకు లేడీస్ వచ్చినాయి, జెంట్స్ రాలేదు.
0: ఓకే,
2: అయితే మీకు రాకుండా మీరు వెళ్ళి కనుక్కోవాలి అంటే మా హస్బెండ్ వెళ్ళాడు మొన్న, మొన్న వెళ్తే నిన్న రమ్మన్నారు, నిన్న వెళ్తే ఈ రోజు రమ్మన్నారు, మరి ఇట్లా సార్ ని ఒకసారి కనుక్కుందామని చేశాను.
1: ఓకే అండి, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. మీ పోలింగ్ స్టేషన్
2: అంటే మాది జిల్లా పరిషత్ స్కూల్ సార్, ఉప్పల్లో.
1: అదే మీ పోలింగ్ మీకు వచ్చింది కదా ఎనుమరేషన్ ఫామ్?
2: వచ్చింది సార్.
1: ఆ ఫామ్ పైన మీ పేరు, తర్వాత మీ ఫోటో అన్నీ ఉంటాయి. దానిపైన బిఏలో యొక్క పేరు, బిఏలో నెంబర్ కూడా ఉంటుంది.
2: అవును సార్, నేను అదే అడిగాను. అయితే తనది వేరే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పినారు సార్ తను.
1: బిఏలోని అడగండి, ఫోన్ చేసి సూపర్వైజర్ ఎవరో ఆ సూపర్వైజర్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మీరు
2: తెలియజేయమో. 346 సార్, ZPH
1: పోలింగ్ స్టేషన్ నెంబర్ 346.
2: 346
1: నోట్ చేసుకున్నామండి, చెప్తాం మేము వాళ్ళకి తెలియపరుస్తాము, ఆ విధంగా వాళ్ళు అడ్రస్ చేస్తారండి మీ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ.
0: హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్గా ఉన్న చెన్నయ్య గారు మనతో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324 0852, 2324 0853, 2955 0923, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో అలాగే చెన్నయ్య గారితో మీరు మాట్లాడవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఓకే,
0: మీ సమస్య

0: ఏంటో చెప్పండి. సార్ వింటున్నారు, మాట్లాడండి.
1: హలో, హలో సార్,
2: చెప్పండి చెప్పండి.
1: నమస్తే సార్. నమస్తే.
2: నమస్తే, చెప్పండి
1: సార్. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? ఇది మన ఫామ్స్ సబ్మిషన్
2: 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు లోపల ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ పూరించి ఇవ్వాలండి. మీ పక్క ఎవరికైనా వచ్చిందా? మీ పక్క నైబర్స్ కి ఎవరికైనా వచ్చిందా? సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క ఇది కాన్స్టిట్యూన్సీ పేరు చెప్పండి.
1: అయితే ప్రస్తుతం సార్, ఇప్పుడు నేను ఈ విషయం ఏంటంటే అలా పర్టికులర్స్ మన రాష్ట్రం అడుగుతాను.
2: సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క కాన్స్టిట్యూన్సీ పేరు చెప్తే కన్సర్న్ ఎవరైతే బీఏలో ఉన్నారో వాళ్ళకి తెలియపరిచి మీకు అందేట్టుగా చూస్తాం
1: సార్.
2: అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకే
1: సార్. ఓకే సార్. ఓకే
2: సార్. సరే, థ్యాంక్ యూ.
0: హలో.
1: హలో సార్.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నల్గొండ జిల్లా దేవకొండ సార్ గారు మాట్లాడుతున్నాండి సార్.
0: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది.
3: కట్ చేస్తున్నా.
0: చెప్పండి
3: మేడం. ఇప్పుడు మనము ఫామ్ నింపినప్పుడు కొన్ని చాలా మంది దాని సవరణ చేయడం ఎట్లా?
2: మీరు రెండు ఫారంలు ఇచ్చారు కదమ్మా. మీకు రెండు ఫారంలు ఇచ్చిందంటే ఒక దాంట్లో ఫిల్ చేయండి తప్పులు సవరణలు దాంట్లో చేసుకొని, ఇంకో ఫామ్లో నీట్గా ఫిల్ చేసి అది బిఎల్ఓకి ఇచ్చేసేయండి.
3: అంటే మనకి ఎట్లా అడ్మిట్ ఏమిస్తారు?
2: అదే, రెండు ఫారంలో రెండు ఫిల్ రెండిట్లోనూ నింపాలి మీరు.
3: నింపుతాను.
2: ఒకటి నింపిన ఫారము నీ మీ సంతకము బిఎల్ఓ సంతకంతో మీకు ఇస్తారు, అది అక్నాలజ్మెంట్. ఇంకొక ఫారము బిఎల్ఓ తీసుకెళ్తారు. రాంగ్ వచ్చింది, కరెక్షన్ చేసుకొని అది అక్నాలజ్మెంట్ కింద నీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో పూర్తిగా కరెక్ట్ గా నింపి బిఎల్ఓకి ఇచ్చేసేయండి. వైట్నర్ పెట్టి చేయొచ్చు. ఓకే.
3: అది కొంతమందరికి సార్ ఒక నా రిక్వెస్ట్ ఏమన్నా.
0: హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర. హలో, హలో, తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ గురించి, ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నై గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2 2324085 329550923 నెంబర్కు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి సార్? ఏ దశలు ఉంటాయి?
2: నోటీస్ పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు పీరియడ్సే. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎనిమరేషన్ ఫేస్ అయిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అనేది ఒక నెల, దాంతోపాటు నోటీస్ పీరియడ్ కూడా అంత నెక్స్ట్ వస్తుంది. ఈ మూడు విడతలు.
0: సార్, విడతల గురించి మళ్ళీ మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
4: సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సంతోష్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి సంతోష్ గారు.
4: సార్ గుడ్ మార్నింగ్. ఇది మనకి ఈ బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారు సార్, మనకి అంటే ఎవ్రీ హౌస్ కి రావడం లేదు సార్. బేసికలీ వీ హ్యాడ్ టు ఫాలో అప్ విత్ దెమ్ సార్ మల్టిపుల్ టైమ్స్. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే గానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి కాల్ చేస్తే ఇవాళ వస్తా, ఇవాళ రండి, రేపు రండి. ఎస్టర్డే నేను నిన్న ఆల్మోస్ట్ 10 times బిఎల్ఓ కాల్ చేశాము, ఆయన రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వకుండా బేసికలీ ఇంకోటి ఏంటంటే ఇవాళ మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ 5 votes ఉన్నాయి.
2: సార్, బిఎల్ఓ నెంబరు, ఫోన్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్ని చెప్పండి, రాసుకుంటాం
4: సార్. నా సీరియల్ నెంబర్ 576 సార్. బిఎల్ఓ భరత్, భరత్ అనే ఉంది నేమ్.
2: ఫోన్ నెంబర్ కూడా పక్కనే ఉంటుంది, భరత్ పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి.
4: 86399 సారీ 86392
2: 6953 6953. ఓకే అండి.

0: బిఏలో పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంది? నెంబర్
1: పోలింగ్ స్టేషన్ నెంబర్ 136,
0: 136,
1: ఎంపీపీఎస్ నిజాంపేట, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ.
0: కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ, నిజాంపేట్. ఓకే, రాసుకున్నాం, తెలియపరుస్తాం వాళ్ళకి.
1: అంటే ఓకే, బేసికల్లీ ఏమవుతుందంటే సార్, మాకు నిజాంపేటలో 5 డిఫరెంట్ ఇంట్లో సేమ్ ఫ్యామిలీస్ ఉన్న 5 డిఫరెంట్ బిఎల్ఓస్ ఉన్నారు సార్. ఇట్స్ బికమింగ్ వెరీ, అంటే వాళ్ళు ఎవరు కూడా మనంతట మనమే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఫార్మ్స్. ప్లస్ వాళ్ళు మేబీ, అంటే ఐ నో చాలా మంది ఉండడం వల్ల దే మే నాట్ కమ్, బట్ ఇప్పుడు కొంతమంది.
0: నా విల్ టెల్ దెం, వి విల్ ఇష్యూ డైరెక్షన్స్ అకార్డింగ్లీ. ఓకే, థ్యాంక్ యూ.
1: యా యా సార్,
0: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్తే, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ మౌలాలీ మేడం.
2: ఓకే,
3: ఇప్పుడు మా అమ్మాయిలు ఇక్కడ ఒకరేమో హైదరాబాద్ మణికొండకు షిఫ్ట్ అయిపోయారు,

0: అమ్మాయిలు ఇక్కడ ఒకరేమో హైదరాబాద్ మణికొండకు షిఫ్ట్ అయిపోయారు, తర్వాత ఒకరు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు పెళ్లిళ్ళ తర్వాత. అయితే ఇప్పుడు వాట్ ఈస్ ది ప్రొసీజర్? ఇప్పుడైతే ఇమ్మీడియట్ గా నేను ఇక్కడనే అప్లై చేశాను ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసి. కాకపోతే ఇప్పుడు హౌ టు చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా, వాట్ ఈస్ ది ప్రొసీజర్?
1: ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోయారు.
0: అవును సార్, ఒకరు కర్నూలుకి షిఫ్ట్ అయిపోయారు, ఒకరు మణికొండకు షిఫ్ట్ అయిపోయారు.
1: వాళ్ళ ఫార్మ్స్ మీ దగ్గరకు వచ్చాయి ఇప్పుడు?
0: లేదు, వాళ్ళ ఫార్మ్స్ లేదు, నా వాళ్ళ ఫార్మ్స్ ఇక్కడ లోకల్ గా ఉంటే ఆ లోకల్ గా నేను ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేసాను.
1: సబ్మిట్ చేసింది ఎందుకు మీరు, వాళ్ళు ఇక్కడ లేరు కదా.
0: అవును, మరి ఇది ఇప్పుడు అంటే
1: సబ్మిట్ చేసేసారా, సబ్మిట్ చేయబోతున్నారా మీరు? సబ్మిట్ చేయకపోతే వాళ్ళవి సబ్మిట్ చేయొద్దండి, వాపస్ తీసుకోండి. వాళ్ళు షిఫ్టెడ్ కింద రాసుకుంటారు, తర్వాత వాళ్ళు కర్నూలులో ఉన్నట్టయితే వాళ్ళు ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చు అక్కడ షిఫ్టెడ్. ఆగస్ట్ నెలలో వాళ్ళు కొత్తగా ఓటు నమోదు, కొత్తగా వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవచ్చు పేరు.
0: వాపస్ తీసుకుంటే
1: వాళ్ళ పేరు తీసేయడం జరుగుతుంది. ఓకే
0: సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ.
2: హలో హలో
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు చంద్రశేఖర్ మేడం, నేను హైదరాబాద్ లోకల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది బిఎల్ఓ అనే వాళ్ళు ఫామ్ వాళ్ళు అందచేయాలా, లేదా ఓటర్ అనేవాడు వెళ్ళి వెతుక్కొని తెచ్చుకోవాలా మేడం?
1: మీరు బిఎల్ఓ వాళ్ళే ఇంటింటికి వచ్చి అందజేస్తారండి?
3: అందజేయట్లేదు సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే,
1: మీ పక్కన బిఎల్ఓ నెంబర్ తెలుసా మీకు?
3: తెలుసండి, బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మరీ అడిగితే వాళ్ళు.
1: బిఎల్ఓ నెంబర్ చెప్పండి.
3: చాలా రూడ్ కదా.
1: బిఎల్ఓ నెంబర్, బిఎల్ఓ ఫోన్ నెంబర్ చెప్పండి.
3: నెంబర్ వచ్చేసి 9100 9100 82 82 46 46 80 80.
1: పేరు, అతని పేరు
3: గాలీ సల్మాన్ వస్తుందండి ఇందులో.
1: సరేనండి, చెప్తానులేండి, మేము చెప్తాం.
3: సార్ చాలా రూడ్ బిహేవ్ చేస్తున్నారండి. మేము అడిగి మేము వెళ్ళి ఫోన్ నెంబర్ ఆన్లైన్ లో చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఎవరు తీసుకెళ్లారంటే, తీసుకెళ్ళినప్పుడు నేను వేరే చోట చూశాను ఫోన్ నెంబర్ విత్ నేమ్ రాసుకుంటున్నారు. మేము మీకు ఇచ్చామా లేదా అనేది ఫామ్.
1: సరేనండి, చెప్తాంలేండి. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో హలో హలో సార్, ఇప్పుడు ఈ ఎన్యుమరేషన్ ఫారం పంపిణీ విధానం ఎలా జరుగుతుంది సార్? చాలామంది ఇప్పుడు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా సార్, దీని ప్రొసీజర్ ఏంటి సార్?
1: ప్రతి ఒక్క బియోలోకి ఎన్యుమరేషన్ ఫార్మ్స్, వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఎన్యుమరేషన్ ఫార్మ్స్ కింద బియోలోకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలింగ్ స్టేషన్లో 1000 మంది ఓటర్స్ ఉంటే 1000 + 1000 2000 ఎన్యుమరేషన్ ఫార్మ్స్ బియోలో చేతిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరునికి 2 ఫారాల్స్ ఇస్తారు వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్. ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం బిఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ అర్బన్ పాకెట్స్లో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ హౌసెస్ ఎక్కడున్నాయి వెతికి పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అర్బన్ పాకెట్స్లో. రూరల్లో ఇబ్బంది అనేది లేదు.
2: ఓకే సార్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: వరంగల్ కాశీ
2: చెప్పండి. మీ సమస్య ఏంటో, మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కాల్ కట్ అవుతుంది.
1: నమస్తే రామచంద్ర గారు, చెప్పండి.
3: నాది ఓటర్ లిస్ట్ మా కుటుంబంలో మా ఇంట్లో అందరి వచ్చినాయి సార్, నాది మాత్రం ఫారం రాలే. అయితే అది ద్వారా కేసిన లిస్ట్ ఉన్నది ఓటర్ది, దాన్ని పెడితే కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటారు. అది కాదు, 2002 కావాలి. ఇది అనుభవం
1: కాదు. మీకు ఎన్యుమరేషన్ ఫామ్ అనేది వచ్చిందా లేదా? మీకు
3: ఫామ్ రాలేదు సార్. అసలే
1: ఫామ్ మీకు రాలేదు?
3: మా ఇంట్లో అందరికి వచ్చినాయి, ఇంటి పక్క వచ్చినాయి, అందరికి వచ్చినాయి.
1: మీకు 2024 ఓటు వేశారా మీరు?
3: 24 వేసాం. ఇప్పుడు
1: పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఓటు వేశారా?
3: వేసినాం సార్.
1: మీకు రాలేదంటే మీరు ఏమైనా షిఫ్ట్ అయి ఉంటారు వేరే చోటకి, ఏమైనా షిఫ్ట్ అయి ఉంటే మీకు ఫారం రాకపోయి ఉండొచ్చు.
3: లేదు మ్యామ్, మాకు ఓన్ ఇల్లే, అందులోనే ఉన్నాం అందరం.
0: మరి అందరి వచ్చినాయి సార్, మా కొడుకులే కూడా ఉండేది.

0: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి.
1: పోలింగ్ స్టేషన్ అంటే మేము స్కూల్లో ఇస్తాము.
2: మీ ఊరి పేరు చెప్పండి.
1: కాశీబుగ్గ వరంగల్. మేము నరేంద్ర స్కూల్లో ఇస్తాం, ఈస్ట్ మాది కాశీబుగ్గ.
0: కాశీబుగ్గ
1: కాశీబుగ్గ
0: వరంగల్. మీ ఇంట్లో వేరే వాళ్ళకి వచ్చాయి కాబట్టి అందులో చూడండి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏది, ఆ నెంబర్ చూసి చెప్పండి.
2: ఓకే అండి. మీరు లేకపోతే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950, దానికి కాల్ చేసి కూడా చెప్పొచ్చండి. 1950 ఎనీ వర్కింగ్ అవర్, మీరు పొద్దున్న 10 గంటల నుండి 5 గంటల వరకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేస్తే కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళకి చెప్పండి.
1: ఒక నిమిషం. 1950
2: హలో
3: సార్, నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఉపేంద్ర ఠాకూర్ మేడం, మహబూబ్ నగర్.
0: చెప్పండి ఠాకూర్ గారు.
3: సార్ నమస్తే.
0: చెప్పండి.
3: నేను 1961 పుట్టానండి. అయితే నాకు 2002 ఓటర్ లిస్ట్లో లిస్ట్లో మొత్తం ఎక్కడ పేరు లేదు సార్. మా తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు. మా తల్లిదండ్రులు కూడా 2002 కంటే ముందే చనిపోయారు. ఇప్పుడు నేను సింగల్ సార్, ఎట్లా అప్లై చేయాలి సార్? అది అప్లై చేయడానికి రాదు అంటున్నారు సార్, ఎట్లా అని.
0: లేదు, మీరు మీకు ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందో?
3: ఫామ్ వచ్చింది సార్.
0: ఫామ్ వచ్చినట్టయితే పైన రెండు మూడు పైన రెండు బాక్స్లు, కింద ఒక బాక్స్ ఉంటుంది. పైన రెండు బాక్స్లు ఖాళీ పెట్టి కింద బాక్స్లో పేరు, ఇప్పుడు ఓటర్ డీటెయిల్స్ మొత్తం నింపేసాయండి మీరు, చాలు, సరిపోతుంది.
3: సార్ పైన రెఫరెన్స్, 2002 రెఫరెన్స్ ఎవరిది లేదు సార్, మరి వాళ్ళు
0: అదే తీసుకుంటారు. రెండు బాక్స్లు ఖాళీ పెట్టండి, కింద బాక్స్లో మీకు ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ మొత్తం పెట్టేసి మీ సంతకం పెట్టి ఇచ్చేయచ్చండి మీరు. చెల్లుతుందండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం మాది వరంగల్ కాశీబుగ్గ మేడం.
2: ఓకే
4: మేడం, మేము ఇప్పుడు కాశీబుగ్గలో మాకు రెవెన్యూ మిషన్ ఫామ్ రాలేదు మేడం.
2: ఓకే,
0: మీ పోలింగ్ స్టేషన్ ఏదో మరి?
4: అయితే మాకు అయితే నేను
0: మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి కాశీబుగ్గలో.
4: పోలింగ్ స్టేషన్ నెంబర్ మీదే. ఒక్క నిమిషం. అయితే నేను ఇక్కడ వేరే ఏరియా నుంచి వచ్చాను సార్, కొత్తవాడ అని ఇక్కడ అక్కడ నుండి వచ్చిన. అక్కడ కూడా వచ్చింది రీసెంట్ ఫామ్.
0: మీకు అక్కడ వచ్చింది ఆ ఫామ్?
4: అక్కడ వచ్చింది, అయితే ఇక్కడ రాలేదు. నేను ఉండేది ఇక్కడ ప్రాపర్లీ, ఇక్కడ కాశీబుగ్గలో ఉంటాను.
0: సరే, మీకు అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదు అంటే మీరు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోలేదు, చేసుకోలేదు కాబట్టి అక్కడికే వస్తుంది.
4: అయితే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అక్కడ ఈ ఫామ్ నుంచి ఇచ్చేసాను సార్.
0: చాలు చాలు.
4: ఇచ్చేసిన తర్వాత నిన్న మా మిస్సెస్ దిగిన ఇక్కడ కాశీబుగ్గలో ఇవ్వనికి పోతే ఇక్కడ నా రెమెండెన్స్ ఫామ్ మళ్ళీ ఇక్కడ కూడా పడ్డది. నాకు
0: రెండు చోట్ల ఉందా మీకు?
4: రెండు చోట్ల వచ్చింది సార్ నాకు.
0: రెండు చోట్ల ఓట్ పెట్టుకోకూడదు, ఒక్క చోట మాత్రమే నింపి ఇవ్వండి, రెండో చోట ఇవ్వకూడదు. ఇంతకుముందు ఇచ్చిన
4: ఇవ్వలేదు సార్. అయితే కాకపోతే ఇక్కడ కాశీబుగ్గకి షిఫ్ట్ కావాలి సార్. అది నేను ఇప్పుడు ఆటనగర్ ఇచ్చాను సార్. నేను
0: ఇప్పుడు మీకు రెండు చోట్ల వచ్చాయంటున్నారు కదా, ఏదో ఒక్క చోట మాత్రమే నింపి ఇవ్వండి. ఓకే,
4: అదే ఇప్పుడైతే ఒక్క చోట నింపించాను సార్. కాకపోతే ఇక్కడికి మారాలంటే ఎట్లా సార్?
0: ఇప్పుడు మార్చుకోవడానికి వీలు లేదు, తర్వాత మార్చుకోవచ్చు. ఆగస్ట్ నెలలో ఒక చోట నింపించారు కాబట్టి అది వదిలేయండి, ఇప్పుడు అది దాని వరకు ఉంటుంది. ఇప్పుడు మా ఇక్కడికి మార్చుకోవాలంటే ఆగస్ట్ నెలలో మళ్ళీ ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు, ఫామ్ 6, ఫామ్ 8, ఫామ్ 8. ఓకే
4: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
5: మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, రవి అండి, వనస్థలిపురం నుంచి.
0: చెప్పండి రవి గారు.
5: గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ లో ఫిల్అప్ చేశామండి, 2026 ఎక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయ్యింది. అది బిఏలోకి ఇవ్వాలండి, ఇంకేం
0: లేదు, అవసరం లేదండి.
5: ఇది వేరెంట్ ద మ్యాటర్ సార్.
0: ఇన్ ద మ్యాటర్ ఎన్స్ దేర్ యు నీడ్ నాట్ సబ్మిట్ ఎనీ మోర్ థింగ్. ఓకే, థాంక్యూ.
5: థాంక్యూ సార, థాంక్యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు.

0: సార్ ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందలేదని చాలామంది అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే ఏం చేయాలి సార్?
1: ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే ఇంకా వాళ్ళు వేరే చోట వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చి ఉండొచ్చు, అదొకటి ఉంటుంది రీజన్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఇప్పుడు ఓటరే కాకపోయి ఉండొచ్చు.
0: ఓకే,
1: ఈ రెండు మూడు కారణాల వల్ల వాళ్ళకు రాకపోవచ్చు. రాని పక్షంలో వాళ్ళు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో వాళ్ళు నింపి ఇవ్వచ్చు.
0: ఓకే, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో ఇవ్వడానికి లేదు ఎన్యూమరేషన్ ఫామ్?
1: లేదు.
0: ఓకే సార్. హలో,
2: హలో మేడం,
0: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చెప్పండి, చెప్పండి, వింటున్నాం, చెప్పండి.
2: నమస్తే సార్.
1: నమస్తే
2: సార్. ఇప్పుడు హోమ్ ఓటింగ్ కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇంటికి తీసుకొస్తే బాగుంటుందా సార్?
1: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాదు, అది ఆన్లైన్ లో మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది.
0: లేకపోతే అలా దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే దాని గురించి క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయకలేకపోతే ఏం చేయాలి సార్? ఎవరైనా టైమ్లీ
1: ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఈ టైంలో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది 24 ఈ నెల లోపల. లేని పక్షంలో వాళ్ళకి ఇది డ్రాఫ్ట్ లిస్ట్ లైక్ రాదు వాళ్ళ పేరు.
0: ఓకే సార్. హలో,
2: హలో సార్.
1: హలో చెప్పండి.
3: హలో, నమస్కారం సార్.
0: నమస్తే, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను సయ్యద్ రషీద్ సార్. మేడం,
0: ఓకే
3: సార్, నమస్తే సార్.
1: సయ్యద్ రషీద్ గారు చెప్పండి.
3: మక్సల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఎక్కడి నుంచి?
3: మక్సల్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ సార్.
1: నారాయణపేట్, ఓకే చెప్పండి.
3: నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మక్సల్.
1: చెప్పండి
3: సార్. ఇది ఓటర్ లిస్టులో జర డేటు ఎక్కడ తగ్గబడితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు, లేకుంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత చేసుకోండి సార్?
1: ఈ నెల 24 లోపల ఇవ్వాల్సి వస్తుంది మీరు.
3: లేదు సార్, ఇప్పుడు డేటు కొద్దిగా ఎక్కువ తక్కువ పడింది అనుకోండి, ఒక 2 ఇయర్స్ అట్లా, కానీ సరి చేసుకోవడానికి ఇప్పుడే చేసుకోవాలి లేకపోతే ఎంతసారి చేసుకోవాలి సార్?
1: ఫామ్ మీద ప్రశ్న కరెక్ట్గా చెప్పండి, ఏం కావాలి మీకు
3: సార్? ఇప్పుడు నాకు 2 ఇయర్స్ ముందుగా పడింది సార్ పాత ఎలక్షన్ కార్డులో. నేను అదే లెక్కలో సబ్మిట్ చేయాలా లేకుంటే వచ్చిన తర్వాత మరి సరి చేసుకుని సబ్మిట్ చేయాలి సార్?
1: ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఏమైనా అది ఇచ్చేయచ్చు మీరు. ఆ మార్పులు పేరు మార్చుకోవడానికి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి, వాటికి అన్నిటికీ ఫామ్ 8 కింద మీరు వచ్చే నెల ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చు అండి వాటికి.
4: అయితే ఇప్పుడు వలస వేయండి సింగపూర్ మా తమ్ముడు, ఫారం వచ్చింది ఇప్పుడు ఖాళీ ఫోటో పెట్టి నింపి
1: మీరు ఫిల్ చేసి ఇచ్చేయచ్చు. అతని ఫోటో మీరే పెట్టి, కొత్త ఫోటో అతని ఫోటో పెట్టి మీరు నింపి ఇచ్చేయచ్చు ఆయన తరఫున. ఓకే,
4: అంతే కదా సార్?
1: అంతే.
4: వేళ ఈ తారీఖు లోపల మిస్ అయిన వల్ల విషయం లోపల ఎట్లుంటుంది సార్?
1: 24 తారీఖు లోపల ఫారం నింపి ఇవ్వాల్సి వస్తుంది. మిస్ అయిన వాళ్ళంటే ఇంకా ఆగస్ట్ నెలలో పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ అది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
1: మూర్తి గారు చెప్పండి.
5: మా డాక్టర్ పేరు వచ్చింది, మా సన్నిధి లేదండి ఎన్యూమరేట్ ఫారమ్స్.
1: ఎక్కడండి ఇది ఏరియా?
5: సికింద్రాబాద్ కంటోన్మెంట్.
1: సికింద్రాబాద్ కంటోన్మెంట్. పోలింగ్ స్టేషన్ నంబరు?
5: పోలింగ్ స్టేషన్ నంబర్ 60 వైస్రాయ్ గార్డెన్, కార్ఖానా
1: 60. ఓకే, నోట్ చేసుకున్నాము, చెప్తామండి, కన్సర్న్డ్ బిఎల్ఓకి చెప్తామండి. ఓకే,
5: ఓకే,
1: థ్యాంక్ యూ.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇప్పుడు 2002 ఓటర్ జాబితాలో పేరుందో లేదో తనిఖీ చేసుకోవాలని అంటున్నారు కదా, అసలు అది ఎలా తనిఖీ చేసుకోవాలి సార్? ఈ 2002 ఓటర్ జాబితాలో పేరుంది లేదు?

0: అనేది తెలుసుకోవడం ఎలా సార్?
1: మీరు మీకు కొన్ని డీటెయిల్స్ గుర్తుంటే ఈజీ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 10 2002లో ఓటు వేశాము అన్న డీటెయిల్స్, అటు సింపుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే కూడా మీరు 2002 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈసీఐ నెట్కు ఓపెన్ చేస్తే అందులో 2002 ఓటర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి తర్వాత మీ 2002 కొన్ని డీటెయిల్స్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది.
0: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, నా పేరు ఆనంద్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం.
1: హైదరాబాద్ లో ఎక్కడ ఆనంద్ గారు?
2: సార్, దమ్మాయిగూడ సార్.
1: దమ్మాయిగూడ చెప్పండి.
2: ఏం లేదు సార్, మనకు డబుల్ ఓటు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు డిటెక్ట్ చేసే సెన్సార్స్ కానీ ఇంకేం మనకు డెవలప్ కాలేదా సార్?
1: అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంటీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది.
2: అంటే మనకు ఇంతమంది అంటే ఎక్కడెక్కడ ఉన్నారు ప్రజలంతా, వీళ్ళు మళ్ళీ అందరినీ మనం గ్యాదర్ చేసి ఇదంతా చేసే బదులు మనకు ఆటోమేటిక్ డిటెక్ట్ చేసే ఉంటే మనకు ఇంకా యూజ్ అవుతుంది సార్?
1: అది వేరే పద్ధతి అండి. డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే పద్ధతి ద్వారా డిటెక్ట్ చేసి పేర్లు రెండు చోట్ల ఉంటే ఒక చోట తీసేయాలని చెప్పేసి ఆఫీసర్స్ అందరూ పనిచేస్తారు దాని మీద. రెండు చోట్ల ఓటు ఉండడం అనేది చాలా నేరము, చట్టవిరుద్ధం కాబట్టి రెండు చోట్ల ఓటు పెట్టుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.
0: హలో, హలో
3: మేడం,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: వరంగల్, నియర్ వరంగల్, మామనూరు. మామనూరు మేడం, 43 డివిజన్, కిషన్ నేను మేడం.
1: కిషన్ చెప్పండి.
3: సార్ నమస్కారం. సార్
1: నమస్తే, చెప్పండి కిషన్ గారు.
3: సార్ మా ఇంట్లో రెండు రాలేదు సార్, మా ఆవిడది రాలే, ఇంకో బిడ్డది రాలేదు సార్. చాలా సార్లు వెతుకున్నాం సార్, అంగన్వాడీ సెంటర్ పోయి వెతికినాం సార్, వెతికితే అది లేవంటాం సార్. అవి
1: మా పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పండి. పోలింగ్ స్టేషన్ నంబర్?
3: పోలింగ్ స్టేషన్ నంబర్ భవన్ సంఖ్య పేరు 165 సార్.
1: 165 ఎక్కడిది?
3: వర్ధన్నపేట నియోజకవర్గం సార్.
1: వర్ధన్నపేట 165. సరే అండి, ఆ బిఎల్ లో కన్సర్న్ చెప్తామండి. ఓకే
3: సార్, థ్యాంక్ యూ. అయితే ఒక నెంబర్ రాదన్నా, అది ఏది పాతది, మన ఓటర్ ఐడి కార్డు తెమ్మంటే మా ఆవిడ తీసుకొని రాసుకున్నారు సార్. 20 ఫామ్ వస్తా అన్నారు. మా బిడ్డకు అది ఓటర్ ఐడి కార్డు లేదు.
1: మీ బిడ్డకు ఓటర్ ఐడి కార్డు లేదంటే ఫామ్ 6 ఆగస్ట్ నెలలో ఫామ్ 6 అనేది నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే,
3: ఇప్పుడు ఏమైనా వస్తా సార్? 20 వాళ్ళు రాసుకున్నారు.
1: ఎనుమరేషన్ ఫాము మీ బిడ్డకు రాదు కాబట్టి ఫామ్ 6 అనేది బిఎల్ఓ దగ్గర తీసుకొని ఆగస్ట్ నెలలో నింపి ఇవ్వండి మీరు.
3: మా ఆవిడ వస్తా సార్? 20 వస్తా అన్నారు. వస్తుందా?
1: వస్తుంది, లేకపోతే ఫోన్ చేసి అడగండి, తెప్పించుకోండి ఇప్పుడే.
0: హలో,
4: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
1: చెప్పండి సతీష్ గారు.
4: సార్ నమస్తే సార్. అయితే ఇప్పుడు ఇది మనకు 24 వరకే లాస్ట్ డేటా సార్?
1: 24 వరకే లాస్ట్ డేట్ ఎనిమరేషన్ ఫామ్. మీరు
4: మా కాడ వీళ్ళు ఇయ్యాడుతోనే లాస్ట్ డేట్ అని మొత్తం ఊరు సాటిని రేపించేసి వాళ్ళంతా పరిశాన్ పరిశాన్ చేస్తారు.
1: లేదు, కొంత కొంత తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. మీరు కూడా 24 వరకు వెయిట్ చేయకూడదు, 20 లోపల ఇచ్చేసాయండి మీరు ఫిల్ చేసి.
4: సార్ ఇప్పుడు కొంతమంది మనకు ఈ 2002 ఓటు హక్కు లేని ఉన్నది, మా పరిస్థితి ఎట్లా సార్? వాళ్ళది వాళ్ళు 2002 లేనప్పుడు వాళ్ళు ఎలా చేయటం, దానికి కొద్దిగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
1: 2002 మీకు ఓటు లేకపోతే మీ తల్లిదండ్రులకు ఓటు ఉంటే వాళ్ళ పేరు డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ తెలియకపోతే ఎవరిది లేకపోయినా మీరు మీ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది.
4: ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ రానున్న పరిస్థితి ఏంటి సార్?
1: ఎస్ఐఆర్ ఫామ్ రాని వాళ్ళంటే వాళ్ళు కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవాల్సి వస్తుంది, ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో.
4: ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ సెగ్మెంట్ వాళ్ళు ఎలక్షన్ రాలేదు, కొంతమంది పేర్లు కూడా లేవు, పవన్ నిన్న వచ్చి వాళ్ళు సిస్టంలో కానీ అవన్నీ ఎత్తుకుని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం కూడా కొద్దిగా మీ వంతు మీరు చెప్తే
1: అదే ఫామ్ రాని వాళ్ళు ఆగస్ట్ నెలలో ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
0: హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు లక్ష్మణ్ కుమార్ మేడం, నేను

0: హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి లక్ష్మణ్ కుమార్ గారు.
0: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: మార్నింగ్
0: సార్. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ లో చేసుకోవచ్చా, డెఫినెట్లీ ఆఫ్లైన్ కి వెళ్ళాలా సార్? ఇది
1: లేదు, ఆన్లైన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈ సైట్ ఎనిమరేషన్ ఫామ్ ఈసీఐ నెట్ లో voters.eci.gov.in అందులో ఎనిమరేషన్ ఇది ఫామ్ ఉంటుంది. ఆన్లైన్ ఆన్లైన్ ఫిల్ చేసి ఇచ్చినా సరిపోద్దండి.
0: ఓకే సార్. ఇది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఇక్కడికొచ్చింది ఇంకిద్దరికి రాలేదు సార్, మదర్ కి రాలేదు, ఇంకా మా బ్రదర్ కి రాలేదు. అవి ఓన్లీ ఆన్లైన్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు అంటారు, అంతేనా?
1: ప్రాబ్లం ఏం లేదండి, ఆన్లైన్ చేయొచ్చు.
0: ఓకే సార్. అది అక్కడ లేకపోతే పాతవి 2002 కూడా అవైలబుల్ గా లేదు, మరి దాని పరిస్థితి ఎట్లా సార్?
1: ఈసే నెట్ అనే దాంట్లోకి వెళ్తే 2002 పాత దాంట్లో ఉంటది. ఆ 2002 ని కొట్టి మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చండి.
0: ఆహా, చెక్ చేశాను సార్ నేను. యాక్చువల్గా మాకు హైదరాబాద్ కోర్ లో ఉండాలం, కైతాబాద్ లో. ఇప్పుడు మేము ఇక్కడ జవహర్నగర్ కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఆ కైతాబాద్ డీటెయిల్స్ పెట్టవచ్చా?
1: లేదు, ముందు 2002 లో ఎక్కడ ఉన్నారు ఆ డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది మీరు.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను వరంగల్ లో ఎంఎస్ నగర్ నుంచి వెళ్ళి. నా పేరు సమ్మయ్య, ఎన్ఎం సమ్మయ్య.
1: చెప్పండి సమ్మయ్య గారు.
3: సార్ నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి
3: సార్. ఇది నేను అది ఫార్మ్స్ మూడు కాలమ్స్ ఉంటాయి కదా, మూడింటి నింపిన సార్.
1: మూడు 2002 మీకు ఓటు ఉన్నదో?
3: ఉన్నది సార్.
1: ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్ అది నింపాలి, తర్వాత కింద నింపాలి. రైట్ సైడ్ ఉన్నది నింపకూడదు మీరు.
3: అట్లా నింపినా అయితే నాకు ఓటు హక్కు మరి ఉంటుందా పోతుందా, నాకు అదే డౌట్ ఉంది సార్.
1: నింపి ఇచ్చేసారా మీరు ఆల్రెడీ?
3: ఇచ్చేసినాం సార్.
1: సరే, పర్వాలేదులేండి, పర్వాలేదు. ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. మీ హోటల్ ఉంటుంది, ఏం కాదు.
3: మీరు ఒకటే నింపు అని చెప్తాను కదా.
1: సరే, మూడు నింపారు, మాకు కావాల్సింది చూసుకుంటాం, సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో.
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు ఠాకూర్ విజయ్ సింగ్ అండి.
2: ఓకే,
1: చెప్పండి విజయ్ సింగ్.
4: అబ్దుల్లాపూర్ మన ఇక్కడ మజిద్పూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్.
1: మజిద్పూర్ ఎక్కడ?
4: మజిద్పూర్ మన ఇది విలేజ్ సార్, మజిద్పూర్ మన గ్రామ పంచాయత్.
1: ఎక్కడ డిస్ట్రిక్ట్? ఏది
4: డిస్ట్రిక్ట్? రంగారెడ్డి సార్.
1: ఓకే, చెప్పండి.
4: అయితే ఇప్పుడు మొన్న బిఏలో వచ్చింది మా ఇంటికి, బిఏలో వచ్చి అది రిమ్యునరేషన్ గురించి చెప్పింది. అయితే మీ పేరు 2002 ఉన్న లిస్ట్ అది తీసుకురాండి నా దగ్గర. అయితే మీది ఓటర్లో ఇక్కడ లిస్ట్ పేర్లు వేస్తా అని చెప్తుంది, అది లేకపోతే నేను తీసేస్తా డిలీట్ చేస్తా అని చెప్తుంది.
1: అట్లా కాదమ్మా, 2002 ఓటు వేశారా మీరు?
4: అది డీటెయిల్స్ వస్తలేదు సార్, అంటే యాక్చువల్లీ గుర్తులేదు.
1: మీ తల్లిదండ్రులది ఎవరిది లేదు?
4: ఫాదర్ది కూడా లేదు సార్, అంటే ఇప్పుడు ఉప్పల్లోనే ఉంది మాది. నేను రీసెంట్ గా చేంజ్ చేయించిన ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను, మా ఫాదర్ మాత్రం అక్కడే ఉంది.
1: మీ ఫాదర్ 2002 ఓటర్ కదా?
4: ఉండొచ్చు సార్.
1: ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు నింపివచ్చు.
4: ఒకవేళ అలా లేకపోతే సార్, అంటే దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్ ఏమైనా ఉందా?
1: లేదు, 2002 మీ తల్లిదండ్రులది డీటెయిల్స్ మీకు తెలియవు, మీ డీటెయిల్స్ కూడా తెలియవు కాబట్టి పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ నింపి సంతకం పెట్టి ఇచ్చేయచ్చు కూడా. మీరు
4: చేసుకోవచ్చు సార్? అట్లా
1: నింపివచ్చు.
4: మరి ఈ బియ్యంలో ఒప్పుకుంటలేదు సార్, ఇక్కడ మజిద్పూర్ బియ్యంలో
1: నింపివచ్చు. మీకు నోటీస్ అనేది వస్తుంది ఆగస్ట్లో, అప్పుడు చూడవచ్చు అది.
4: ఓకే.
1: ఓకే,
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది చౌటుప్పలు అండి, యాదాద్రి జిల్లా.
1: చెప్పండి
3: మేడం. ఇప్పుడు 2002 ఇప్పుడు డీటెయిల్స్ అడిగారు కదా, దాని మీద ఇస్తే ఫామ్ లో, అందులో ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ అని అడిగారు. అయితే అక్కడ ఇప్పుడు నాది ఆల్రెడీ 2002 ఐడి HVR22546 54 అని ఉంది.
1: అదే రాయండి. అయితే ఇప్పుడు
3: అందులో మన నెట్ లో చూస్తే AP41292 అప్పుడు 00000 అని 7 0 ఉన్నాయి, మరి ఏది రాయాలని కన్ఫ్యూజ్ ఉంది. అది
1: అప్పుడు నెట్లో ఏ డీటెయిల్స్ ఉంటే అవే రాయండి మీరు.
3: AP41 అయితే ఇదే డీటెయిల్స్, మా ఫ్యామిలీ మొత్తానికి ఇదే నెంబర్ ఉంది, సేమ్ 70 ఉన్నాయి లాస్ట్ కి.
1: అదే రాయండి, అదే రాయండి. 2002 అట్లానే ఉన్నది, 70 అనేది ఉంది, ఆ విధంగానే రాయండి. ఓకే,
3: అయితే కార్డు మీద HVR ఉంది, అదేం అవసరం లేదు సార్. మరి ఓటర్ ఐడి కార్డు ఉంది ఆల్రెడీ నాకు అప్పటిది.
5: అది ప్రస్తుతం అండి, మీరు 2002 ఏది ఉంటే అది 2022 వివరాలు అది రాయండి. ప్రస్తుత వివరాలు కింద దాంట్లో అది రాయండి, కొత్తది.
3: కొత్తది ఇప్పుడు సర్చింగ్.

0: డీటెయిల్స్ రాయాలి.
1: కింద థర్డ్ థర్డ్ కింద ఉన్నాయి కదా, మీ తండ్రి పేరు, తల్లి పేరు, మీ నెంబర్ అక్కడ రాయాలంతే. మీ అసలు మీరు మీది రాయడానికి ఏమి ఉండదు, మీ తండ్రి తల్లి భార్యది మాత్రమే ఉంటుంది. మీది ఆల్రెడీ పైన ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి 2002 డబ్బాలో 2002దే రాయండి.
0: అదే సార్, మరి ఏది రావాలని డౌట్ వచ్చి. అదే,
2: హలో,
0: నమస్కారం అండి.
2: మీ పేరండి, ఎక్కడి నుంచి?
0: నా పేరు రామకృష్ణ పరమహంస అండి, స్నేహపూర్ కాలనీ. నేను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని అండి. సార్తో మాట్లాడుతానండి, డౌట్ ఉన్నాయి.
3: చెప్పండి
0: సార్. నమస్కారం అండి. ఇది మన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. నేను 40 ఏళ్ళ మీద ఓటు వేస్తున్నానండి. లాస్ట్ టైం ఏమో డిలీట్ చేస్తే, అప్లై చేస్తే కొత్త కార్డు వచ్చింది, డిజిటల్ కార్డు. ఇప్పుడు బిఎల్ఓ గారు ఫార్మ్స్ ఇచ్చారు, ఇందులో 2000 ఎస్ఐఆర్ అంటే ప్రీవియస్ వివరాలు రాయమన్నారు, లేదంటే బంధువుల దగ్గర రాయమంటున్నారు.
3: 2002లో మీ ఓటు ఉంది కదా మీకు? అప్పుడు
0: ఉంది, కానీ అప్పుడు 49 ఎల్బీనగర్ నియోజకవర్గం అండి, తర్వాత మేడ్చల్ కింద మారింది.
3: సరే, ఎక్కడున్నా ఆ పాత డీటెయిల్స్, 2002లో ఏ డీటెయిల్స్ ఉంటే అవి రాస్తే సరిపోద్ది.
0: డీటెయిల్స్ అంటే మనకి ఓటర్ ఐడి కార్డు 2008 నుంచే ఫస్ట్ టైం ఇచ్చారు సార్ మనకి. అంత ముందర ఓటర్ లిస్ట్ లో చూసుకుని ఓటు వేసేవాళ్ళం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దామని చూస్తే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తాను 2002లో. పోనీ మా ఫాదర్ది రాద్దామంటే ఆయన 45 ఇయర్స్ అయింది పోయి. ఇప్పుడు వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఆ పై రెండు కాలమ్స్,
3: 2002 డీటెయిల్స్ మీది లేకపోతే మీ ఫాదర్ మదర్ది కూడా డీటెయిల్స్ మీరు రాసేయచ్చు.
0: అంటే వాళ్ళు కంబైన్ స్టేట్లో, ఫాదర్ నా 45 ఇయర్స్ అయింది సార్, పోయి 82లో పోయారు. ఆయన ఎక్కడ నియోజకవర్గం, ఆ ఓటు ఓటు నెంబర్ మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టం కదా.
3: 2082లో చనిపోయారు కాబట్టి ఇంకా డీటెయిల్స్ 2002లో ఆయన ఉండదు.
0: ఉండదు,
3: మీది ఉంది కదా డీటెయిల్స్.
0: అంటే నాది డీటెయిల్స్ మనకి కార్డే 2008లో వచ్చింది. మనకి
3: కార్డు మర్చిపోండి, కార్డు 2002లో ఇవ్వలేదు. అయితే డీటెయిల్స్ అనేది 2002లో ఉంటాయి.
0: 2002 అంటే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో 49 ఎల్బీనగర్ నుంచి మారింది సార్ మేడ్చల్ మల్కాజ్గిరి కింద. ఇప్పుడు కొత్త కాన్స్టిట్యున్సీ కింద చేంజ్ అయింది.
3: ఇప్పుడు మారింది, అప్పుడు పాతది మేడ్చల్ కాబట్టి. 2002లో మీరు ఈసీఐ నెట్
0: దొరకకపోతే, దొరికితే రాస్తాను.
2: రామకృష్ణ గారు, ఈసీఐ నెట్ లో అది
0: చూసానండి, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది.
3: ఇంకట్లయితే మీరు పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ లో నింపించేసి,
0: నాది నా వైఫ్ది డీటెయిల్స్ రాసి ఫోటో అతికించి ఎస్ఎస్సి రేషన్ కార్డు ఆధార్ పెట్టి ఇచ్చేస్తే సరిపడుతుందండి, ఓటు ఉంటుందా?
3: సరే, ఇప్పుడే మీరు డాక్యుమెంట్స్ ఏమి పెట్టక్కర్లేదు, తర్వాత అడుగుతారు.
0: అంటే బిఎల్ఓ అడిగారండి ఎస్ఎస్సిది రేషన్ కార్డు?
3: సరే సరే, అది అడిగి అటాచ్ చేసి ఇచ్చినా పర్వాలేదు. ఓకే.
2: హలో
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, నా పేరు శ్రీధర్లాల్.
3: మీ పేరు?
4: హలో, శ్రీధర్లాల్.
3: శ్రీధర్లాల్ చెప్పండి
4: సార్. ఇప్పుడు ఈ మన ఇమ్మిగ్రేషన్ కార్డు ఇస్తున్నారు కదా సార్, దాంట్లో డ్రైవర్లు కానీ కానీ ఏమన్నా గుర్తింపు కార్డు రానా సార్?
3: గుర్తింపు కార్డు ఇప్పుడేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఖాళీ ఎనిమరేషన్ ఫామ్ మీకు ఏది ఇచ్చారో అది నింపించేస్తే సరిపోదండి. సరే, థ్యాంక్ యూ.
2: హలో, మీరు వింటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సమగ్ర గురించి, ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295509 ఈ నెంబర్లకు కాల్ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి నేరుగా మాట్లాడచ్చు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు శ్రీనివాస్ అండి, ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: శ్రీనివాస్ గారు చెప్పండి
5: సార్. ఇప్పుడు మాకు అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ లో ఉందండి.
1: ఓకే,
5: ఎల్బీ నగర్ కి షిఫ్ట్ అయ్యాము.
1: ఓకే,
5: ఇప్పుడు షిఫ్ట్ చేయించుకొని ఓటు హక్కు మార్చుకున్న తర్వాత ఎస్ఐఆర్ లో లింక్ చేయాలా, లేకపోతే ఇప్పుడే లింక్ చేయొచ్చా అని?
1: ఇప్పుడు మీకు ఎక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందో అక్కడ తీసుకొని సబ్మిట్ చేయండి. మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది. 31 జులై తర్వాత మీరు ఫామ్ 8 ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
5: ముందైతే పార్దాంతం చేయమంటారు, అంతే కదా?
1: అంతే అంతే అండి.
2: హలో
6: మేడం, చెప్పండి మేడం. సార్ కి ఇస్తారా?
2: చెప్పండి
6: సార్. నేను లంగరాజ్ ఉంటాను సార్, కనకభూషణ్ నా పేరు.
1: చెప్పండి కనకభూషణ్ గారు.
6: నాకు ఓటర్ ఐడి అన్ని మించిచ్చాను.
1: ఓకే,
6: అడ్రస్ ఏమో 112 నే ఉంది మాకు.
1: ఓకే,
6: 2000 కానీ 122 అని వచ్చింది సార్.
1: ఏది 122 అని వచ్చింది? ఇంటి పేరా, ఇంటి నెంబరా? అది 31 జులై తర్వాత ఫామ్ 8 ద్వారా ఇంటి నెంబర్ సరి చేయించుకుంటే సరిపోద్దండి.

0: ఫామ్ వైట్ నింపియాలి తర్వాత.
1: ఫామ్ వైట్ నింపి సబ్మిట్ చేయాలి.
0: అది బూట్ లెవెల్ ఆఫీసర్ నిఖిల్ అన్నది
1: వాళ్ళకి ఇస్తే సరిపోతుందండి. ఇస్తుంది, సరిపోతుంది.
0: ఫోన్ చేసి ఫామ్ వైట్ తీసుకోవాలి అంతే కదా.
1: అంతే అంతే.
2: హలో,
3: హలో,
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు వేణుమాధవ్ అండి, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా దగ్గర బిఎల్లో రాలేదు, కానీ ఆన్లైన్ లో నేను కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఆన్లైన్ లో కంప్లీట్ చేసిన తర్వాత ఫిజికల్ ఫామ్ సబ్మిట్ చేయాలి?
4: ఓకే వేణుమాధవ్ గారు, ఆన్లైన్ సబ్మిట్ చేశారు కాబట్టి సరిపోద్ది, ఫిజికల్ అవసరం లేదు. ఓకే,
3: ఓకే,
4: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: అశోక్ స్వామి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు బిఎల్ఓ గారు వచ్చేటువంటి ఫామ్స్ ఇవ్వలేదండి, డెక్టర్ లిస్ట్ లో పేరు లేదండి.
4: మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ లో.
5: నేను పీర్జాది కూడా అండి, ఉప్పల్ పీర్జాది కూడా.
4: ఉప్పల్ పీర్జాది కూడా పోలింగ్.
1: మీకు ఓటర్ లిస్ట్ లోనే పేరు లేదు కాబట్టి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం ఉండదండి. మీరు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫామ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. కొత్త అక్టోబర్ లో పబ్లిష్ చేసిన లిస్ట్ లో మీ పేరు వస్తుంది.
5: ఆన్లైన్ అప్లై చేయండి.
1: ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చండి.
5: ఓకే, థాంక్యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
3: మాట్లాడుతున్నారు?
2: సార్, ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చూసుకుంటే, నగరాల్లో చూసుకుంటే, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేసే సిచ్యువేషన్, ఇంట్లో వర్కింగ్ డేస్ లో బిఎల్ఓస్ విజిట్ చేస్తారు, నా వర్కింగ్ డేస్ లో వీళ్ళు ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో బిఎల్ఓ విజిట్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఏం చేయాలి సార్?
4: ఎవరు లేకపోవడం, కొద్దిగా సమయం తీసుకొని హాఫ్ డే అయినా ఇంట్లో ఉండి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తీసుకొని సాటర్డే సండేలో ఫిల్ చేసి పట్టు.
2: సాటర్డే సండేలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు,
4: అందుబాటులో ఉంటారు, ప్రతిరోజు ఉంటారు. మీరు మీరు సాటర్డే సండే లీజర్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ ఆ రోజు ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను ఎల్బీనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, వనస్థలిపురం. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఓటర్ ఫామ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఊర్లో ఇచ్చారు, రెండు దగ్గరలో వచ్చాయి.
4: మీరు ఒక చోట పెట్టుకోండి, ఎక్కడైనా ఒక చోట ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాల్సి వస్తాయి, రెండు చోట్ల ఇవ్వకూడదు.
6: సరే, ఓకే సార్, నేను రెండు చోట్ల కాదు, నాది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో నింపించాను, నాకు మెయిన్ ఓట్ కావాల్సింది నాకు ఊర్లో కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ నేను అక్కడికి షిఫ్ట్ కావాలి అంటే ఏంటి?
4: అక్కడ అక్కడికి షిఫ్ట్ కావాలంటే ఫామ్ 8 తర్వాత ఆగస్ట్ నెలలో పెట్టుకోండి మీరు. ఓకే,
6: ఓకే, మళ్ళీ దానికి ఏమన్నా వెరిఫికేషన్స్ అవి ఎలాంటి మళ్ళీ ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుందా, లెంతి ప్రొసీజర్ ఉంటుందా, షార్ట్ కట్ ఉంటుందా?
4: సింపుల్ ప్రొసీజరే, ఫామ్ 8 ఆగస్ట్ నెలలో నింపి ఇచ్చేయచ్చు మీరు.
6: ఎక్కడ ఇవ్వాలి సార్, హైదరాబాద్ ఇవ్వాలా?
4: అక్కడ అక్కడ ఎక్కడ ఓటు కావాలనుకుంటున్నాను అక్కడ నింపించేసాయండి.
6: అక్కడ ఎవరికి ఇవ్వాలి, తహసీల్దార్ ఎంఆర్ ఆఫీస్ లో ఇవ్వాలి?
4: అక్కడ తహసీల్దార్కి ఇవ్వచ్చు, తహసీల్దార్కి ఇచ్చేయచ్చు.
6: ఓకే,
2: హలో,
7: హలో, నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: రాజకుమార్ మేడం, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇది నాకు ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు 2002 లిస్ట్ అయింది సార్, మనకు ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్నే మనం మ్యాచ్ చేసుకుని ఓటర్ ఐడి జనరేట్ చేసుకోవచ్చు సార్?
4: కాదండి, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం 2002 యొక్క డీటెయిల్స్ మీరు ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఆధార్ పక్కన పెట్టండి
7: మనకు. సార్,
4: ఆధార్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ 2002 మీరు చెప్పి పూర్తి చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో,
8: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నేను చిల్క నారాయణ, రిటైర్డ్ ఎంప్లాయీస్ మేడం. ఇక్కడ మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ లా ఇది ఒక మా ఆఫీస్ లా రూమ్ లా ఇది వేరే వాళ్ళకు నింపేందుకు మేము ఇక్కడికి వస్తున్నాం. సెంటర్ ఒకటి ఓపెన్ చేసినాం.
2: గ్రేట్ అండి.
8: అయితే ఒక క్యాండిడేట్ వచ్చిండు, ఆయన పిఎస్ నంబర్ 180 392, చిన్న సాయిలు ఒరుసు, సన్నపు గంగారం ఒరుసు. అయితే అది ఓటర్ ఐడి కార్డు కొడితే సిసిటీ 186-78-94 కొడితే అది నాట్ ఫౌండ్ వస్తుంది సార్, రిజల్ట్ నాట్ ఫౌండ్ అని.
1: కాదు, మీకు ఎప్పటి డీటెయిల్స్ మీరు అది చెప్పేది? 2002లో ఈ సీసీటీవీ లేదండి, ఏపీ 11, ఏపీ 12, ఏపీ 23 అట్లా ఉంటుందండి అప్పటి.

0: ఓటర్ ఐడి
1: అదైతే
0: మీరు.
1: అదే తెచ్చాడు. దాంట్లో సీరియల్ నంబర్ అయితే 2002లో 180 ఉంది.
0: మీరు దాంట్లో ఏది ఉంటే అది
1: పిఎస్
0: రాయండి. 2002లో ఓటర్ ఐడి అప్పుడు ఉంటే రాయండి, లేకపోతే అప్పుడు
1: అంటే
0: ఉన్నటువంటి.
1: ఆయన ఫామ్స్ ఇవ్వలేదు, ఫామ్స్ ఇవ్వలేదు, బిఎల్ఓ ఫామ్లు లేవని చెప్తున్నారు. ఫామ్స్ అక్కడ ఆఫీస్ వాళ్ళ, తహసీల్ ఆఫీస్ వాళ్ళకు కూడా జూనియర్ అసిస్టెంట్ చెప్పిన, ఆయన
0: మీరు ఒక పని చేయండి,
1: రాలేదు.
0: ఆయనకు దగ్గర ప్రస్తుతం ఉన్న కార్డుతోని ఎక్కడ ఉందో చూడండి, ఆ బిఎల్ఓతో మాట్లాడితే మీకు తెచ్చిస్తారు. ఒకవేళ ఆయన ఓటు ఆల్రెడీ తొలగించబడి ఉండి ఉంటే ఇవ్వడానికి వీలు కాదండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కరీంనగర్ జిల్లా నుండి జమ్మికుంట మండలం నుండి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి.
3: నాది కంప్యూటర్లో వస్తలేదంట మేడం. ఎట్లా?
4: కంప్యూటర్లో వస్తలేదంటే ఎనిమినేషన్ ఫామ్ వచ్చిందా మీకు?
3: వచ్చింది సార్.
4: ఎనిమినేషన్ ఫామ్ నింపి ఇచ్చేసాయండి మీరు?
3: నింపినండి, నేను కొంచెం బ్లైండ్ అండి, టోటలీ బ్లైండ్.
0: మీరు ఫామ్ నింపి బిఎల్ఓకి ఇచ్చారండి?
3: ఇచ్చాం.
0: ఇస్తే ఆమె ఆన్లైన్ చేస్తుంది. మీరు ఇచ్చారు, మీ దగ్గర రసీదు పెట్టుకోండి, ఆమె ఇచ్చింది.
3: మేడం సార్
0: అది ఏమన్నా ఉంటే ఆమెను మాతో మాట్లాడమని చెప్పండి. ఇక్కడ ఆఫీస్లో మాకు మాట్లాడితే మేము దాన్ని సరి చేసి మీద వచ్చేసరికి చూసుకుంటాం.
3: నేను బ్లైండ్ సార్.
2: మీకేమన్నా క్లారిటీ రాకపోతే 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందండి, 1950 ఆ నంబర్కి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తారండి. హలో,
5: హలో అమ్మా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు రామచంద్ర గారు, హైదరాబాద్.
4: హైదరాబాద్లో ఎక్కడము
5: సార్? మధురానగర్. మధురానగర్
4: మధురానగర్
0: చెప్పండి రామచంద్ర గారు, చెప్పండి.
5: సార్ నాకు రెండు డౌట్ సార్. ఎస్ఆర్ ఫామ్ క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది, దాని పర్పస్ ఏంటి సార్?
0: అది స్కాన్ చేసి అప్డేట్ చేయడం కోసం.
5: అదే మా బిఎల్ఓ గారు చూసి నా 2002 పర్టిలో తీసిండు. అది కాబట్టి మీరు ఒకసారి దాని గురించి చెప్తే ఓటర్స్ అందరికి అవగాహన ఉంటుంది.
0: మీరు 2002 డీటెయిల్స్
5: ఒకసారి చెప్పాలి సార్ అందరికి.
0: సరేలేండి, మీరు 2002 డీటెయిల్స్
5: పాయింట్ ఏమంటే
0: మీరు వినండి, ఫస్ట్ వినండి. 2002లో మీ డీటెయిల్స్ ఉంటే మీరు ఆ రెండు డబ్బాలో ఫస్ట్ డబ్బా నింపాలి, కింద ఉన్నటువంటి మూడో డబ్బా నింపాలి. 2002లో మీ డీటెయిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ డీటెయిల్స్ లేకపోతే వాళ్ళ తండ్రి లేదా తల్లి వాళ్ళై ఉంటే సెకండ్ డబ్బాలో నింపాలి, తర్వాత కింద థర్డ్ డబ్బాలో ప్రజెంట్ వివరాలు నింపాలి. ఒకవేళ రెండు కూడా మీవి లేవు, మీ యొక్క బంధువులై కూడా దొరకనట్లయితే పైన డబ్బాలు ఖాళీ పెట్టండి, థర్డ్ది ఒక్కటి నింపేసి ఇచ్చేయండి.
5: తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు రోహింగ్యాస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా. హలో,
0: అది ఆల్రెడీ ఫామ్స్ తీసుకొని తర్వాత ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రకారం నడుస్తాయండి అవి.
5: అంటే వాళ్ళకి ఫామ్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు సార్? ఫామ్స్ ఇవ్వడు వాళ్ళకి, మన దేశస్తులు కాదు కదా.
0: దేశస్తులు కాదనేది తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసినాక తెలుస్తుందండి అది.
2: హలో, నమస్తే అండి.
6: మేడం నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు అరుణ కుమారి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
4: హైదరాబాద్ లో ఎక్కడ?
6: హైదరాబాద్ లో బాలనగర్ నుంచి చేస్తున్నాను సార్.
4: బాలనగర్ చెప్పండి.
6: సార్ నాకు ఒక రెండు మూడు డౌట్స్ ఉన్నాయి సార్. అది ఒకటి, ఫస్ట్ నా పేరు మీద రెండు ఎపిక్స్ ఉన్నాయి సార్.
4: రెండు చోట్ల ఓటు ఉన్నట్టుంది మీకు?
6: అవును సార్, అంటే ఒకటే ప్లేస్ లో సార్. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నాను నేను ఓటర్ ఐడి, కానీ రెండు సార్లు కార్డు సేమ్ ఫోటోతోని సేమ్ పేరుతోని రెండు కార్డులు ఉన్నాయి సార్.
4: ఒకే చోట ఒకే అడ్రస్ ఓకే చెప్పండి.
6: ఓకే అడ్రస్ మీద ఉంది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఏది పెట్టుకోవాలనే కన్ఫ్యూజన్ లో నేను ఉన్నప్పుడు నాకు ఇది ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు కదా సార్, దాంట్లో ఉన్న నంబర్ కి చూసుకొని ఆ నంబర్ ఉన్నది నేను ఓకే చేసుకున్నాను సార్.
4: ఓకే సరిపోతుంది, అది సరిపోతుంది, ఆ డీటెయిల్ సరిపోతుంది.
6: ఓకే, పాతది ఏమి మేము అది దాన్ని రిజెక్ట్ చేయడానికి ఎలా సార్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా?
4: పాతని మర్చిపోండి, ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు కాబట్టి దీని ప్రకారం మీకు కొత్తగా ఓటు వస్తుంది.
2: హలో,
7: హలో మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నా పేరు సురేష్ అండి. మేడం ఇది మాది ఫాదర్ ది 2002 లో లేదు మేడం, అయితే మా గ్రాండ్ మదర్ అయితే ఊర్లో దొరికింది అనమాట. అయితే ఆ ఫామ్ లో ఫిల్అప్ చేసి ఇచ్చాను, అయితే ఆమె ఇప్పుడు లేదు అనమాట. అదే ఫామ్ కింద మేము సేమ్ డీటెయిల్స్ నాకు పెట్టాను థర్డ్ కింద దాంట్లో, అయితే నడుస్తుందా మేడం అది?
0: సరిపోతుందండి, మీ బంధువులు ఎవరైతే మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ తర్వాత కింద మీద ఇచ్చారు కాబట్టి నో ఇష్యూ అండి, ఇబ్బంది ఏం లేదు.
7: ఓకే ఓకే, అయితే నా బాబుది కూడా నా గ్రేట్ గ్రాండ్ మదర్ అదే రాశాను అనమాట, అది చెల్లుతుందా?
0: చెల్లుతుందండి.
7: ఓకే ఓకే, అదొకటి.
0: థ్యాంక్ యూ.
7: హలో హలో
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: మాట్లాడుతున్నారు.
1: హలో అక్క బబ్లు.
0: చెప్పండి బబ్లు గారు.
1: టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి? పైన పైన టూ కాలమ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, టూ సైడ్స్. కింద కాలమ్స్ నేను ఫిల్ చేసేసాను, అయిపోయింది. మరి పైన టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి అది నాకు తెలియట్లేదు. అది చెప్పాలి.
2: పైన ఉన్న దాంట్లో ఇప్పుడు మీ వయసు ఎంత?
1: 35 అండి.
2: ఫస్ట్ కాలంలో మీది ఉండదు, సెకండ్ కాలంలో మీ మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ కనుక 2002 వివరాలు ఉంటే ఆ వివరాలు సెకండ్ బాక్స్లో నింపండి, లేకపోతే ఎంప్టీ పెట్టి ఇచ్చేయండి.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: రాఘవరెడ్డి అమ్మా.
4: చెప్పండి.
3: హైదరాబాద్ నుంచి అదే సీఈ గారితో మాట్లాడాలి.
4: చెప్పండి చెప్పండి, వింటున్నాం చెప్పండి.
3: హలో సార్.
4: హలో చెప్పండి రాఘవరెడ్డి.
3: ఇందో కాలర్ రామచంద్రరెడ్డి గారు క్యూఆర్ కోడ్ నుంచి అడిగారు, మీరేం దాని గురించి వివరంగా చెప్పలేదు సార్. క్యూఆర్ కోడ్ ఎస్ఆర్ ఎనిమిడేషన్ ఫామ్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాని పర్పస్ ఏంటి?
2: క్యూఆర్ కోడ్ లో
3: తెలుపుతారా?
4: క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ఎలక్టర్ కి అది ప్రత్యేకం. ఎనిమిరేషన్ ఫామ్ మీకు ఇస్తారు కదా, ఎనిమిరేషన్ ఫామ్లో క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్గా ఉంటుంది. అది ఇట్స్ ఎ యునిక్ యునిక్ కోడ్, ప్రతి ఒక్క ఓటర్కి యునిక్ అది. కాబట్టి దాని యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది మీకు సంబంధించింది రామచంద్రరావు, మీది రామచంద్రరెడ్డి, మీది ఇది యునిక్ కోడ్ మీకు సంబంధించింది అని తెలియపరచడానికి అది. ఓకే.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం, నేను శ్రీనివాస్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ టూ ఎలక్షన్స్ నేను ఇక్కడ ఓట్ చేశాను మేడం.
4: చెప్పండి.
5: కానీ మా ఫాదర్ మా మదర్ పేర్లే ఉన్నాయి. ఇప్పుడు నేను ఫాదర్ మదర్ గారి డీటెయిల్స్ ఇవ్వాలి, ఫార్మ్స్ అది డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలి మేడం? మా ఇద్దరు చనిపోయారు.
4: నా డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీకు ఇచ్చిన ఎనిమిరేషన్ ఫామ్లో పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. తర్వాత మీ డీటెయిల్స్ కింద బాక్స్లో పెట్టండి, సరిపోద్ది.
5: కింద థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్లో బాక్స్లో నింపాలా మేడం సార్?
4: మొదట బాక్స్లో, ఫస్ట్ బాక్స్లో మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ పెట్టండి, కింద బాక్స్లో థర్డ్ బాక్స్ కింద అందులో మీ మీ డీటెయిల్స్ నింపేసేయండి.
0: హలో
6: హలో
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్కారం అండి, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి అండి. నా పేరు చంద్రశేఖర్. మేడం నా మిసేజ్ వచ్చేసి 2002లో లక్ష్మీ సరోజన ఉందండి, అడప లక్ష్మీ సరోజన ఉంది పేరు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సరోజన లక్ష్మీ అని ఉందండి.
4: ఓకే పర్వాలేదండి. 2002లో ఎట్లా ఉందో ఓటు ఓటర్ జాబితాలో ఎలా ఉందో అలా రాయండి పైన బాక్స్లో, కింద ప్రస్తుతం ఉన్న బాక్స్లో ప్రస్తుతం ఏ పేరు ఉందో అది రాయండి మీరు. ఓకే
6: ఓకే అండి.
4: ఓకే.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: సార్ నేను ఇక్కడి నుంచి మన మజిద్పూర్ నుంచి మాట్లాడుతాను మేడం. నమస్తే మేడం, నేను ఏటీ సేవా 7 ఇయర్స్ సీనియర్ సిటిజన్ మేము. ఆల్రెడీ నేను గెటింగ్ పెన్షన్ మేడం. మొన్న నేను 4 సార్లు ఓటు రైతింగ్ కార్డు కూడా నాకు ఇచ్చింది వెళ్ళి బాట సింగ్ గారు. ఇచ్చిన తర్వాత మనం పోతే లేదు నడవద్దు అంటున్నారు సార్. వాళ్ళు ఓటు వేసిన రేవంత్ రెడ్డికి వేసిన, బీజేపీకి వేసిన, అందరికి ఓటు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఆ కార్డు నడవద్దు అంటున్నారు. ఎట్లా ఇచ్చింది సార్ వాళ్ళు ఫస్ట్?
4: ఎనిమిరేషన్ ఫామ్ మీకు వచ్చిందా?
7: ఎన్ని సార్? రాలేదు సార్, నాకు రాలే. అక్కడ పోయి అడిగితే కాదు, నేది కాదు, అక్కడ పో ఇటు పో అని అప్లై చేస్తున్నారు. అందరు సరిగా మాట్లాడుతున్నారు సార్, అందుకోసం మళ్ళీ వచ్చేసాను. ఏ వద్దని నేను అక్కడ పెంటే ఆయన ఉన్నాడు, ఆయన సీనియర్ కిల్లర్, వద్దులే పో నువ్వు ముసలి ఏం బాధపడతావు అని చెప్పాను. ఓటు లేకుండా పింఛన్ దొరకదని అడిగితే దొరుకుతుంది అన్నారు. మరి ఏం చేయాలి ఓటు ఎక్కడ? ఇప్పుడు మేము పోతే మాకు ఏం మాకనా ఏం?
0: హలో
8: హలో నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: ఖమ్మం నుంచి అండి, 39 డివిజన్ మాది మేదర్ బజార్. ఎన్యూమరేషన్ అప్లికేషన్ ఫామ్ తెలుగులో ప్రింట్ అయి ఉన్నది, నేను ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చా? పేరు టోటల్ గా
4: చేయొచ్చు అండి, ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చు.
8: బిఎల్ఓ గారు అన్నారు ఇంగ్లీష్ లో భర్తీ చేయకూడదు అనే రాను స్టెప్ రాను పడుతుంటే
4: ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చు అండి. చేయొచ్చు
8: మొత్తం తెలుగు భర్తీ చేయాలంటే మేము తెలుగులో మా పేరు ప్రాక్టీస్ చేసుకోవడానికి సార్ 3 గంటలు పడుతుంది టైం.
4: ఇంగ్లీష్ లో రాయొచ్చు మీరు. ఓకే థ్యాంక్ యూ.
0: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి చాలా చక్కగా సార్ మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు సార్, ధన్యవాదాలండి. మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా చాలా ఓపిక్గా సమాధానాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సుదర్శన్ రెడ్డి.

0: సార్ మీకు, అలాగే చెన్నయ్య గారు మీకు కూడా ధన్యవాదాలండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మీరు ఇంతవరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ శ్రీ చెన్నయ్య గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగోగన్న శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కలిసి ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలోని 12760 గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీబీజీ రంజీ పథకం అమల్లోకి రావడం, 16వ కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలు వెలువడ్డం, పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడడం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా పంచాయతీల్లో అన్ని వివరాలు నమోదు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి రోజురోజుకి తీవ్రమవుతోంది. మొత్తం 33 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో వర్షపాతం లోటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. కేవలం 5 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ మేరకు నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తెలంగాణ అగ్నిమాపక చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు రాష్ట అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన అత్యవసర పౌరరక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ చెప్పారు. అందుకు విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అగ్ని ప్రమాదాలు, భద్రతా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: की मेहनत का सम्मान करना, ट्रैफिक रूल्स या अन्य गवर्नमेंट रूल्स को फॉलो करना, या फिर किसी कमज़ोर का साथ देना, ये सब भी तो इंसाफ का ही तो छोटा छोटा मिसाल है। क्योंकि जब इंसाफ रहेगा तभी तो इंसानियत पता चलेगा। तो मैं चाहता हूँ कि आप सभी अब हम इस दिन पर ये ध्यान रखिए कि इन छोटे छोटे चीज़ें जो होते हैं वो भले ही आपके लाइफ में ज़्यादा मैटर ना करते हैं, लेकिन किसी और के लाइफ में ज़रूर करते हैं। तो इसीलिए आज इंटरनेशनल जस्टिस का दिन हम सभी को बधाई है। तो चलिए हम हमारा म्यूजिकल जर्नी को आगे बढ़ाते हैं, उससे पहले एक छोटा सा संदेश।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్జ్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు

0: లేదు. ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు

you cry if you saw me crying? And would you save my soul?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
3: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: ఓలేటి ప్రభాకర్ రావుని.
1: ప్రభాకర్ గారు, ఒకవేళ మీకు ఆ శక్తి దొరికితే నాకు కూడా తోడు తీసుకెళ్ళండి.
0: తోడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపో, తంగలో పెట్టుకుని వెళ్ళిపోతాను. అయితే నాకు ఎక్కువ ఈ బెంగళూరు ట్రిప్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట.
1: ఎస్ ఎస్ సార్,
0: అందుకు తొందరగా వచ్చేయచ్చు, మళ్ళీ తొందరగా హైదరాబాద్ వచ్చేయచ్చు.
1: ఓకే ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్
0: థ్యాంక్
1: సార్,
0: యూ.
1: మీరు ఇంత మంచి మాట షేర్ చేశారు. నేను ఒకసారి ఇది హిందీలో కూడా మాట్లాడేస్తాను, మన షేర్ ఖాన్ గారు ఇంకా గారు ఇంకా అఫ్జల్ గారు కూడా వింటారు.
0: అబ్దుల్ గారు, మన పోలిసిటి మెహర్ బాబా వింటారు, మురళి గారు కూడా వింటారు, వీళ్ళు మన
1: అవును
0: శ్రోతలు వీళ్ళంతా.
1: అవునవునండి
0: ఫస్ట్
1: అవునండి
0: థింగ్ అయితే వాళ్ళకి నేను అదే పని చేస్తాను సార్.
1: అవును అవును, థ్యాంక్ యూ సో మచ్,
0: ఎందుకంటే అంతకన్నా
1: ప్రభాకర్ గారు.
0: మించింది నేను కొట్టలేదు.
1: అవును సార్, అది కరెక్టే. థ్యాంక్ యూ
0: ఓకే,
1: సో మచ్ సార్ మాకు కాల్
0: థ్యాంక్ యూ
1: చేసినందుకు.
0: ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
1: జీ దోస్తో, ఏ థే ప్రభాకర్ జీ, ఔర్ యే బెంగళూరు సే సున్ రహే హ్యా. ఔర్ మే బతా దూ ఆప్కో, ఇన్హోనే తెలుగు మే యే బతాయా హై కి యే యే చాహతే హై కి అభీ హమారే పిచ్లే కాలర్స్ జో థే, షేర్ ఖాన్ జీ ఔర్ అఫజల్ జీ, యే చాహతే హై కి ఉన్కి ఆంఖే లౌట్ ఆయే. ఇస్సే బడా ఉన్కో కుచ్ నహీ చాయియే, తాకి వో దేఖ్ సకే. బహుత్ హీ అచ్చీ సోచ్ హై ప్రభాకర్ జీ కా, ఔర్ షేర్ ఖాన్ జీ కా యే మాన్నా థా కి ఉన్కో ఐసీ శక్తి చాయియే జో సబ్కి మదద్ కర్ సకే. చలియే దేఖ్తే హై హమారే అగ్లే కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో.
2: हेलो.
1: हेलो,
2: अरे साहब जो बोले हमारे लिए बहुत बहुत शुक्रिया उनको. मैं मोहम्मद अफजल बोल रहा हूँ गोलकुंडा फोर्ट से. बहुत बहुत शुक्रिया उनको, अल्लाह उनको अच्छा रखे. बड़ी बात सोचे हमारे लिए, कमाल हो गया आज तो.
1: बहुत
2: बहुत
1: बहुत
2: खुश हो गया मैं आज. हमारे लिए जो सोचे ना, बहुत बड़ी
1: जी,
2: बात
1: जी,
2: सोचे,
1: जी.
2: बहुत अच्छी बात सोचे.
1: मैं वही देख रहा था अफजल जी और शेर खान जी, आपने अपने लिए तो कुछ नहीं मांगा, कि आपने ये नहीं बोला कि हमारी आंखें वापस आ जाए, लेकिन आप, हम लोग ये सुन के बहुत अच्छा लग रहा है. हमारे ये सारे श्रोताओं जो भी
2: हाँ,
1: है जो
2: कितनी बड़ी
1: सुन
2: बात
1: रहे
2: है
1: हैं,
2: वो.
1: सभी अपने लिए नहीं लेकिन दूसरे के लिए सोचते हैं.
2: आप
1: बहुत ही
2: देखो,
1: अच्छी बात है.
2: आप इसमें देखिए, आप कैसा हिंदुस्तान है हमारा,
1: जी
2: कितना
1: जी
2: प्यारा
1: हाँ
2: हिंदुस्तान.
1: जी हाँ, हमारा
2: क्या सोच रहे हैं हम एक दूसरे के वास्ते.
1: जी यही दर्शाता है, यही दिखाता है
2: हाँ
1: हमारा ये सब, ये जेस्चर जो है कि हम सब एक है करके. बहुत बहुत शुक्रिया, आपने हमें फिर से
2: तो
1: कॉल किया
2: एक
1: है.
2: एक मिनट और बोलूंगा मैं.
1: जी जी अफजल जी बोलिए.
2: जी मैं जो है इंटर सेकेंड ईयर करा मैं ब्लाइंड होते हुए.
1: जी
2: इंटर सेकेंड ईयर में ब्लाइंड होते हुए करा मैं लिपि से.
1: अच्छा,
2: और मैं नई दिल्ली जाके ट्रेनिंग करा. मैं एचएमएच में 34 साल ड्यूटी किया हूँ. अभी रिटायर हुआ हूँ.
1: अरे वाह,
2: 2017 में मैं रिटायर हुआ हूँ. 34 साल में एचएमएच में ड्यूटी किया.
1: जी जी बहुत ही
2: ऐसा
1: बढ़िया
2: कोई
1: है सर.
2: प्रॉब्लम नहीं था मेरे को, कोई प्रॉब्लम नहीं था मेरे को.
1: जी समझ सकते हैं.
2: आंखें नहीं रहने से मेरे को कोई प्रॉब्लम नहीं हुआ. मैं ड्यूटी
1: जी
2: किया, मेरी फैमिली है, मेरे बच्चे सो गए, मेरे को ऐसे कोई
1: बहुत ही,
2: प्रॉब्लम नहीं हुआ.
1: ये
2: बहुत
1: भी
2: बड़ी बात
1: हमारे
2: भाई, भाई
1: श्रोताओं
2: साहब
1: के लिए
2: बहुत
1: एक
2: बड़ी बात
1: मैसेज
2: सोचे.
1: है. जी ये भी एक हमारे श्रोताओं के लिए और दोस्तों के लिए मैसेज है. बहुत बहुत
2: अनमल्लू
1: शुक्रिया
2: भाई,
1: अफजल जी.
2: अनमल्लू जूनियर कॉलेज से मैं इंटर सेकेंड ईयर किया
1: जी जी
2: था,
1: जी
2: नामाली
1: बहुत
2: दवाखाने के
1: शुक्रिया.
2: सामने.
1: चलिए सर, हम अभी दूसरे कॉलर्स को
2: शुक्रिया
1: भी
2: साहब
1: मौका
2: का,
1: देते
2: बहुत
1: हैं.
2: बहुत शुक्रिया भाई साहब का,
1: जी बहुत
2: इतना
1: धन्यवाद.
2: सोचे.
1: हम देखते हैं हमारा अगला कॉलर कौन है. हेलो रेनबो. हेलो, मेरे ख्याल से लाइन कट गया है. आप फिर से दोबारा ट्राई कीजिए. अभी अफजल जी ने फिर से कॉल किया और ये कह रहे थे कि धन्यवाद कह रहे थे उनका, प्रभाकर जी का. अब देखते हैं अगला कॉलर कौन है. हेलो रेनबो.
3: गुड आफ्टरनून,
1: गुड आफ्टरनून सर.
3: मैं रमैया.
1: रमणीय गारू ఎలా ఉన్నారు?
3: మీరు ఎలా ఉన్నారు?
1: గుడ్ సార్, చాలా బాగున్నాను మేము. చెప్పండి సార్, మీరు
3: ఎందుకు
1: వింటున్నారా మా షో?
3: ఖచ్చితంగా వింటాం. మాకు వేరే రేడియోనే ఎంత కంపల్సరీ వరకు
1: అవును సార్,
3: రేడియోలో వింటూ ఉంటాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
3: ఫస్ట్ దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదిస్తున్నాను నేను.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇవాళ మా ప్రశ్నని మీరు విన్నారా?
3: విన్నాను. అయితే పవర్ వస్తే ఏం చేస్తాను
1: అవునండి,
3: కదా.
1: కొంచెం కొంచెం వింతగా ప్రశ్న ఉంది ఇవాళ, కాకపోతే నేను కావాలని పెట్టాను, ఎందుకంటే
3: అంటే
1: తెలుసుకోవాలని.
3: సరే తమా, ఇది ఏం మనకు అది వచ్చేదిలే మనం చేసేదిలే, అయితే
1: అవును
3: ఏమంటే మనం
1: అవును
3: తమాషగా ఖుషిగా ఉంటుంది అని
1: అంతే సార్,
3: చెప్పారు.
1: ఊహించుకోవచ్చు అంతే.
3: ఊహించుకుంటాను అనమాట.
1: అంతే సార్,
3: నేను కూడా అయితే కంప్లీట్ గా దేశంలో ఎక్కడే కానీ పేదరికం లేకుండా చేస్తాను నేను.
1: వా సార్,
3: పేదవాడు
1: చాలా మంచి
3: అనేవాడే
1: ఆలోచన సార్ మీది. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అందరు కాల్ చేస్తున్నారు కానీ వాళ్ళ కోసం ఏం అడగట్లేరు, అందరు వేరే వాళ్ళ కోసం అడుగుతున్నారు.
3: అంతే, నా కోసం అవసరం లేదు. నాకేదిగా పిల్లలు పెడుతున్నారు, పిల్లలు చేస్తున్నారు కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. పిల్లలు నాకే అన్ని రకాల చూస్తున్నారు కాబట్టి అందరూ మొత్తం దేశంలో ఉన్న అందరికి కూడా పేదరికం లేకుండా చేయాలి నాయన.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు చాలా మంచి ఆలోచన మీది, నేను
3: థ్యాంక్ యూ.
1: చాలా హ్యాపీగా

0: నీ
1: పేరు
0: రుజువు.
1: కుర్చురాలే, నీ పేరు కుర్చురాలే.
0: జైదీప్ సార్, జేడి.
1: జగదీష్.
0: జైదీప్, జేడి సార్, జేడి.
1: ఏడి.
0: యా సార్, జేడి.
1: ఓకే నాయనా,
0: థ్యాంక్ యూ సో
1: సంతోషము
0: మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: సంతోషం.
0: చలియే దేఖతే హై హమారా అగ్లా కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో.
2: హలో.
0: హాన్ జీ, హలో.
2: ఎఫ్ఎం.
0: ఎస్ సార్, యు ఆర్ లైవ్. ఆప్కా నామ్ సార్?
2: మేరా నామ్ రాహుల్ హై, రాహుల్ దేశ్ పాండే. మే సికందరాబాద్ మే రహతా హూ.
0: దేశ్ పాండే జీ, కైసే హై ఆప్?
2: మే ఠీక్ హూ. ఆప్నే ఆజ్ కా ఆప్కా సవాల్ పూచా థా.
0: జీ జీ.
2: आज का आपका सवाल है ना कि अगर आपको कोई सुपर पावर मिल जाए तो
0: हाँ जी,
2: आप कौन सी पावर लेना चाहेंगे?
0: एग्जैक्टली.
2: ओ, मेरे को अगर सुपर पावर मिल जाए तो मैं टाइम ट्रैवल करना चाहूंगा.
0: अच्छा, और कहाँ पर जाना चाहते हैं आप?
2: टाइम ट्रैवल मतलब इस तरीके से करना चाहूंगा कि मैं पास्ट में जाऊंगा.
0: वही वही
2: पास्ट में. जी
0: जी जी, वही वही. कौन से सदी में जाना चाहते हैं और क्यों जाना चाहते हैं?
2: नहीं, टाइम ट्रेवल तो मतलब सुपर पावर है. वो मेरे को एक बार मिलने के बाद में मैं काफी पीछे तक भी जाऊंगा और आगे फ्यूचर में भी ट्रेवल करूंगा, क्योंकि मुझे पीछे पास्ट में जाकर के बड़े बड़े गुरुओं से मिलना है.
0: जी जी, समझ सकता
2: तो उन
0: हूं.
2: लोगों से मिलूंगा, उन लोगों से काफी सारी जानकारी लूंगा. काफी मिस्ट्रियस चीजें जो हुई है
0: हां जी, हां
2: उनको
0: जी.
2: मैं आई विटनेस होना चाहता हूँ. जैसे बरमूडा ट्रायंगल है तो उसके अंदर फ्लाइट्स शिप्स
0: जी जी जी जी
2: पैसिफिक ओशन में है ना. हासिल करना चाहूंगा, ये मेरी क्यूरियोसिटी है.
0: हाँ जी, समझ
2: सकते. तो कहते हैं कि मेडिटेशन स्टेट में आप जा करके वो सब देख सकते हैं फास्ट प्रेजेंट.
0: जी जी.
2: लेकिन आपने कहा है अगर ये पावर मिल जाए तो मजा आ जाएगा. मुझे ये टाइम ट्रेवल करने की बहुत इच्छा है.
0: बहुत ही अच्छा, आपका आपने बताया हम लोगों को ये आपका इच्छा जो है कि आपको टाइम ट्रैवल करना है. थैंक यू सो मच सर. हमें
2: कोई अच्छा जी? मोटिवेशनल गाना हो तो आप सुनाइए जिसमें सुनकर मजा आ जाए. जैसे एक गाना है, मधुबन खुशबू देता है, उसका जीना है जो औरों को जीवन देता है.
0: जी जरूर सर, हम कोशिश करेंगे, हम ढूंढेंगे. अगर हमारे सिस्टम में रहेगा तो हम जरूर
2: बताएंगे.
0: जी.
2: और आपके सभी सुनने वाले श्रोताओं को प्यार भरा नमस्कार.
0: बहुत बहुत शुक्रिया सर,
2: और बात करने के लिए, मौका देने के लिए आपका भी बहुत बहुत धन्यवाद.
0: बहुत वेलकम सर, थैंक यू सो मच. तो जी हाँ दोस्तों, सभी सभी लोग अपने अपने सपनों के बारे में बता रहे हैं, अपने अपने ड्रीम्स के बारे में. जो जो शक्ति है लोगों को चाहिए, जो ड्रीमफुल शक्ति है वो चाहिए बता रहे हैं. तो चलिए देखते हैं हमारा अगला कॉलर कौन है. हेलो रेनबो.
3: नमस्ते.
0: नमस्ते.
3: मंगा भास्कर सिकिंदराबाद से बात.
0: मंगा गारो. ఎలా ఉన్నారు? గుడ్ మేడం. చెప్పండి మేడం.
3: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: ఎస్ మేడం, చాలా
3: మనము.
0: ఎస్ సార్, ఎక్దమ్ కరెక్ట్ చెప్పారు మ్యామ్ మీరు. మేడం మీరు వింటున్నారా మా షో? వింటున్నారా మీరు స్టార్టింగ్ నుంచి?
3: వింటున్నాను. ఎఫ్ఎం రెయిన్బోకి మేము అంతా అడిక్ట్ అయిపోయాం కదా.
0: అవును మేడం, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి.
3: రేడియో రేడియో నా సీనియారిటీ ఏమంటే మోర్ దెన్ 60 ఇయర్స్ అయిపోయింది.
0: వావ్ మేడం.
3: బిఫోర్ బర్న్ మా ఇంట్లో ఒక రేడియో ఉండేది.
0: ఓకే.
3: సో ఐఎమ్ అట్లీస్ట్ 65 ఇయర్స్.
0: వావ్ మేడం, వావ్.
3: సో మేడం,
0: ఒకవేళ
3: అదే సూపర్ పవర్.
0: ఎస్ మేడం,
3: మీరు షోలో చెప్పారు కదా, వన్స్ వీ క్లోజ్ ద డోర్.
0: అవును
3: అవునా?
0: ఎస్ మేడం. మా స్టోరీ గురించి
3: తెలియకుండా, స్టోరీ గురించి కరెక్ట్. అప్పుడు ఎన్నో మనకు చిన్నప్పుడు ఇప్పటి వరకు కొన్ని తెలియకుండా క్లోజ్ అయిపోయి ఉంటాడు.
0: అవును మేడం.
3: ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి. దట్ టైం మా చిన్నప్పుడు ఏమీ లేదు. ఎప్పుడు వెన్ వి ఆర్ ఇన్ కాలేజ్ అండ్ అప్పుడు ల్యాండ్ లేను, జస్ట్ 20 పీపుల్ ఇళ్లలో ఒక్కళ్ళకి ఉండేది.
0: అవును మేడం.
3: ఐకాన్ అన్నమాట. ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది అని అంటే గ్రేట్, సైకిల్ ఉంటే గ్రేట్. అట్లా సో దట్ టైం యూ మిస్ ఆట్ చాలా మందిని మిస్ అయ్యాం, చాలా మందితో కలిసి ఉండలేకపోవచ్చు కదా.
0: అవును మేడం.
3: సో మా పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ లేరు, మదర్ ఇల్లా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లేరు. సో వాళ్ళతో ఇంకా మనం ఎంతనే స్పెండ్ చేసేవాళ్ళం, తర్వాత హెల్ప్ చేసేవాళ్ళం కదా పెద్దవాళ్ళకి. సూపర్ పవర్ వస్తే వాంట్ టు గో బ్యాక్ అనమాట. మీరు చెప్పిన స్టోరీ లాగా డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను.
0: అర్థమైంది మేడం. చాలా మంచి, ఎట్లా అంటే మీరు షేర్ చేశారు మీ ఫీలింగ్స్, మీ యొక్క వాంట్స్.

0: డిజైర్స్ గురించి. థ్యాంక్ యూ సో
1: మచ్. వన్ థింగ్, మన లైఫ్ చాలా చిన్నది.
0: కరెక్ట్ మేడం.
1: మన చేతనే, మా మదర్ ఫాదర్ చెప్పేవారు, మేము అదే నేర్చుకున్నాం, మనకి చేతనేనంత హెల్ప్ చేయాలి. నాట్ ఓన్లీ మనీ,
0: yes,
1: at least ellakapaina palakaristu undalani,
0: avunu,
1: that is my opinion.
0: Avunu, thank you
1: so much. I am opening doors.
0: Ji, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మాకు కాల్ చేసినందుకు, మీ గురించి షేర్ చేసినందుకు, మీ డ్రీమ్ గురించి షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. దోస్తో, బహుత్ సారీ కాల్స్ ఆ రీ హై లోక్ అప్నే అప్నా డిజైర్ షేర్ కరే కి ఉన్కో కైసే వాట్ డిజైర్ కా డిజైర్ఫుల్ శక్తి వో ఎక్స్పెక్ట్ కర్తే హై. చలియే దేఖతే హమారే అగలా కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జేడి గారు.
0: సార్ చెప్పండి మీ పేరు.
2: పేరు అదే అండి. ఓం శాంతి, నమస్కారం అండి. ఓలేటి ప్రభాకర్ గారు విన్నవించారు కదండి, నేనే ఆ పోలిసెట్ మేరబాబు అంటా.
0: ఓకే ఓకే ఓకే,
2: నేను 100% కంప్లీటెడ్ బ్లైండ్ పర్సన్ అండి.
0: ఓకే ఓకే.
2: నాకైతే రెండు కళ్ళు లేవండి, నాకు చీపు చింత బెండ బాధ ఏమీ కూడా కొంచెం కూడా లేవండి.
0: ఓకే,
2: అయితే నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నానండి.
0: వావ్ సార్.
2: అంటే సెక్యూరిటీ గార్డ్ డ్యూటీలో ఉన్నాను, డ్యూటీలో నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: వావ్ సార్, నిజంగా మా శ్రోతలకు చాలా మంచి మెసేజ్ ఇది.
2: బ్యాంక్ బ్యాలెన్స్ అయితే 1,45,000 ఉన్నాయండి.
0: వావ్ సార్.
2: ఇప్పుడు ఓలేడు ప్రభాకర్ రావు గారు చెప్పారు చూడండి, కళ్ళు రావాలని, కళ్ళు నాకు వచ్చేలాగా ఉంటాయండి. 50,22,500 ప్రజలకు పంచిపెట్టేస్తానండి, నాకు నిజంగా కళ్ళు వస్తాయండి.
0: అయ్యో సార్.
2: ఇంకా నాకు పొలం ఉందండి, 3 ఏళ్ళు బిల్డింగ్ ఉందండి.
0: జీ జీ.
2: ఈ మధ్యనే మా భార్య చిన్న కోరిక కోరిందండి, హారం అదే నెక్లెస్ చేయించమని.
0: 5,00,000
2: నాకు ఏం లోటు లేదండి సార్. కానీ మొన్ననే మా ఓలేటి ప్రభాకర్ రావు గారు కళ్ళు లేని వాడనని దిగులు చెందకని పాట పాడారండి, అదే నాకు చాలా బాధ అనిపించిందండి. ఈ రోజు మా మురళీ తమ్ముడు, నేను, ఎవరైనా షేర్ ఖాన్ గారు, ఇంకా అందరికి కూడా కళ్ళు మంచిగా రావాలని చాలా సంతోషపడ్డానండి.
0: అవును సార్, అవును సార్.
2: అయితే అండి, నేను కళ్ళు లేవు కదండి, చూపు కూడా కనపడదండి.
0: ఇప్పుడు
2: నేను డ్యూటీలో ఉన్నాను సార్, యథార్థంగా డ్యూటీలో ఉన్నాను సార్.
0: అవును అవును సార్.
2: రెండు డైలాగులు మాట్లాడతాను సార్, ఓలేటి ప్రభాకర్ రావు గారి గురించి రెండు డైలాగులు మాట్లాడతాను సార్.
0: సార్ పర్లేదు సార్, చెప్పండి.
2: రెండు డైలాగులు అండి సార్, స్పీడ్గా మాట్లాడేస్తానండి.
0: చెప్పండి.
3: అదిగు రమణి ఉద్యానం, సభాభవన మధ్యస్థల వెలుసు ద్రుత కాంతారు శృంగారం, నేత్రంగన్న దాయిక ముగుచున్నది, సుగంధ పరిమళ సమాశ్రిత ప్రఫుల్ల పుష్ప ప్రకరణం, సత్పుష్ప కమకంద స్వద ప్రము జన్మ సప్త చిత్త ప్రమర సమూహంబు, సద్భ్రమర సమూహల పునక్క సుమనజ్జున రాగ లాలిత్యంబు, సద్రాగల్పన జనంజమున నిశ్చయంబు నిర్వివాదంబు. ఇంకను ముందు కరుదించునా, ఓహో జలాశయము నిర్మల గంగా తరంగ మలిక త్రివృతంబునై, శతపత్ర పద్మాకర నామ సజ్జ చెమ్మున హాజరుతున్నది, ఇందలి మొదలతో ఎంబుల ఇంచిగా ద్రావిత హోపశాంతి నొందుతున్నా.
2: చాలని, ఇంకా వెనకాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా సార్.
0: అవును సార్, చాలా మంచి చెప్పారు.
2: ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓలేటి ప్రభాకర్ రావు గారికి, మా రమణయ్య అన్నయ్య గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.
2: అలాగే సార్, నేను ఎప్పుడు కూడా 24 అవర్స్ కూడా మన ఎఫ్ఎం రెయిన్బో వింటుంటేనే మాలో శక్తి అనేది వస్తుందండి, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నామండి. అందులో ఒక రకంగా చెప్పాలంటే పొట్టుదలండి. మొన్న డిసెంబర్ నెలలో అయినా వివి లక్ష్మి గారి ప్రోగ్రామ్ ఇంటి హైదరాబాద్ కు రాజమండ్రి ప్లెయిన్ లో వెళ్ళాను సార్.
0: వావ్ సార్. సార్ మరి మన టాపిక్ గురించి ఏదైనా మాట్లాడతారా మీరు?
2: ఇంకా ట్రాఫిక్ గురించి ఏముందని చెప్పాను కదండి, చాలా టైం అయిపోయిందండి సార్. వెనకాల వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా సార్. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. ఓలేటి ప్రభాకర్ రావు గారికి, రమణ అన్నయ్య గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాప్ రే, కితని లోగోం కా కాల్స్ ఆ రహే హై హమ్కో, ఆర్ కితని లోగ్ అచ్చీ అచ్చీ బాతే షేర్ కర్ రహే హమ్సే. ఆర్ ప్రభాకర్ జీ కో మెసేజ్ థా, షాయద్ ఉన్హోనే సునా హోగా, సున్ రహే హోంగే వో జరూర్. హమ్ అభీ హమ్ ఆగే బఢ్తే హై హమారా మ్యూజికల్ జర్నీ కే సాథ్, ఆర్ ఫిర్ సే హమ్ లౌటెంగే కాల్స్ కీ జర్నీ పర్ భీ.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: Hey, very hungry. What's special today?
6: Biryani, kebabs, haleem. But wait,

0: There's more.
1: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
2: And where do we taste all these?
0: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
5: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
6: दोस्तों एक काम करते हैं, हम एक और कॉलर को ले लेते हैं। हेलो रेनबो।
7: हेलो
6: सर।
7: सर टॉपिक ఏంటో ఒకసారి చెప్తారా
6: సార్? సార్ ఇవాల టాపిక్ ఏందంటే, మీకు ఒకవేళ ఏదైనా శక్తి దొరికిందంటే, ఏదైనా వరం దొరికిందంటే మీరు ఏం అడుగుతారు సార్? ఇంకా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
7: శ్రీనివాసరావు మలకపేటండి।
6: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
7: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు?
6: చాలా మంచిగా ఉన్నాను సార్ నేను। థ్యాంక్ యూ సో
7: మచ్ సార్, కంటిన్యూ చేయండి, అలాగే కంటిన్యూ చేయండి।
6: ఎలా ఎలా అనిపిస్తుంది సార్ మా షో?
7: మీరు కూడా పేరు తెచ్చుకోండి బాగా మంచిగా।
6: థ్యాంక్ యూ
7: మాట్లాడండి।
6: థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పండి, మరి మీరు ఎట్లాంటి శక్తి మీరు కోరుకుంటారు?
7: తీసుకోండి సార్, అయితే మీరు చెప్పిన టాపిక్ బాగుంది నిజంగా। మాకు కనుక శక్తి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే రైతుల్ని కాపాడండి అని చెప్తాను।
6: ఎస్ సార్, రైతుల్ని,
7: రైతులకు అన్ని విధాలైనటువంటి వాళ్ళకి ఏ విధంలో వాళ్ళకి సాయం చేయగలుగుతారు అన్ని సాయం చేయండి, ఏ టు జెడ్ వాళ్ళకి సాయం చేయండి ఫస్ట్ అని చెప్తాను।
6: అవును సార్,
7: తర్వాత మన దేశం గురించి ఆలోచించమని చెప్తాను।
6: కరెక్ట్ సార్,
7: కంపల్సరీగా, ఎందుకంటే మన మోడీ గారు మరి ఎన్నో ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి మనం చూస్తున్నాము ఎన్నో విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, కాబట్టి రైతులే మన దేశానికి వెన్నెముక లాంటి
6: వాళ్ళు।
7: సో వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం,
6: కరెక్ట్ సార్?
7: కాబట్టి వాళ్ళని ఫస్ట్ నీటికి తెచ్చిన తర్వాత వేరే ఎవరికన్నా మీరు ఏదన్నా ఏంటినా గానీ ఏం చేసినా గానీ ఏం లాభం లేదు। ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హావ్ టు సీ ది అగ్రికల్చర్, అనేది అగ్రికల్చర్ ల్యాండ్, అగ్రికల్చర్ కంట్రీ కూడా కంపల్సరీ 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ది అగ్రికల్చర్।
6: సో
7: డెఫినెట్లీ వాళ్ళని కనుక మీరు పైకి తెస్తే అందరినీ పైకి తెచ్చినట్టే లెక్క అవుతుంది సార్,
6: కంపల్సరీ।
7: తర్వాత ఎడ్యుకేషన్ కూడా కొంచెం బాగా చూసుకొని వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్
6: ఇచ్చినట్టయితే రెండు స్తంభాలు లాంటివి
7: అది మా యొక్క అభిమతం సార్, కంపల్సరీ। ఇవన్నీ చూసుకుంటూ పోతే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడితేనే మనకు ఇంకా నోట్లోకి తిండిపోతుంది।
6: కరెక్ట్ సార్,
7: వాళ్ళు ఒక దిక్కు రైతులు ఒక దిక్కు జవాన్లు సార్, కంపల్సరీగా ఇద్దరిని కంపల్సరీగా మంచిగా చూసుకుంటే మన దేశం నంబర్ వన్ స్థితిలోకి వెళ్ళిపోతుంది సార్,
6: కంపల్సరీ
7: నంబర్ లో ఉంది, ఇట్ విల్ కమ్ నంబర్ వన్ ఇన్ ది కంట్రీ
6: డెఫినెట్ గా। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సార్,
7: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ,
6: వెల్కమ్
7: సార్, థ్యాంక్ యూ।
6: బహుత్ అచ్చి ఖయాల్ హై ఇన్కీ, ఆర్ యే కహతే హై కి కిసానోం కా पहले ये भला करना चाहते हैं। चलिए देखते हैं अगला कॉलर कौन है। हेलो रेनबो।
8: हेलो गुड आफ्टरनून अंडी।
6: गुड आफ्टरनून मैडम।
8: रेणुका अंडी।
6: रेणुका गारु ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: అత్తాపూర్ అండి।
6: అత్తాపూర్ ఎలా ఉన్నారు మేడం?
8: బాగున్నాం అండి, మీరు బాగుందా?
6: యా గుడ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మేడం। మీరు ఇవాళ టాపిక్ విన్నారా?
8: ఆ విన్నాం అండి, సూపర్ పవర్.
6: ఎస్ మేడం, సూపర్ పవర్. ఒకవేళ మీకు ఏదైనా అవకాశం దొరికితే మీరు ఏ సూపర్ పవర్ కోరుకుంటారు?
8: సూపర్ పవర్ అంటే నేను దేవుని వేడుకుంటానండి, టైంకి వర్షాలు పడాలి అని।
6: టైంకి వర్షాలు, ఎస్ మేడం, ఎందుకంటే మనకు ఇందాకే శ్రీనివాస్ గారు చెప్పారు వాళ్ళు కూడా రైతులకి చేస్తారు అన్నారు, ఇది కూడా ఒక ప్రకారంగా ఇండైరెక్ట్గా రైతుల కోసమే కదా మేడం?
8: వర్షం పడితే
6: ఫ్యూచర్ లో వాటర్ కూడా ఉంటాయి కదా, డ్రింకింగ్ వాటర్ కూడా। థ్యాంక్ యూ సో మచ్ మేడం, చెప్పండి।

0: పెట్టగలుగుతామా?
1: లేదు సార్, అది కరెక్ట్. మీరు
0: అదే
1: చెప్పింది
0: అంటే ఇంకా దీనికన్నా శక్తి ఎక్కడుంది? ఇంకా
1: కరెక్ట్ సార్,
0: ఇదే
1: కరెక్ట్.
0: ఇదే ఇదే ఒక అద్భుతమైనది, అలౌకికమైనది, అంతులేని ఒక శక్తి ఇది.
1: కరెక్ట్ సార్.
0: ఈ శక్తిని సద్వినియోగంగా మనము దీన్ని వినియోగించుకుంటే
1: అవును,
0: ప్రతి ఒక్కడు భగవంతుడి స్వరూపమే. ఇక్కడ మనము
1: అవును సార్,
0: పేర్లు పెట్టుకున్నాం జయదేవ్ గారు,
1: అవును సార్.
0: కనీసం మన మన తాతల్ని, మన ముత్తాతల్ని, ఈవెన్ దో లీసా ఏది మన ఇథియోపియాలో పుట్టిన ఎవరైతే ఫస్ట్ ఉమెన్ లేడీ ఉన్నదో ఆమెను పోయి కూడా మనం అడిగితే దేవుణ్ణి చూసినావా అమ్మ ఆయన పేరేమని ఉందా అంటే
1: జీ సార్
0: ఆమె పిచ్చి ముఖం పెడుతుంది. అవునా?
1: కరెక్ట్ సార్.
0: అందుకే మనం అక్కడ దేవులాడుకునే బదులు మన లోపల మనం దేవులాడుకుంటే ప్రతి ఒక్కటి
1: ప్రతి కణకణంలో మనకు అనేది దేవుడు
0: ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. ఒకటి మనకు
1: మచ్ సార్,
0: మన మన జన్మ లోపల ఒక రేస్ రేస్ ఉండే జయదీప్, మీకు కూడా తెలుసు. ఒక 300 బిలియన్స్ తోటి మనం రేస్ లా పరిగెత్తి ఇక్కడ భూమి మీద పడ్డం అంటే
1: అవును సార్,
0: వాళ్ళందరినీ రీచ్ అయ్యి మనం వచ్చినామంటే మనం దేవుళ్ళమే కదా.
1: కరెక్టే సార్, కరెక్టే.
0: అయితే ఈ ఈ సంతోషంలోనే ఒక సంతోషకరమైన పాట అడుగుతా, చేస్తారా?
1: చెప్పండి సార్, మా దగ్గర టైం అయితే తక్కువ ఉంది కానీ మేము ప్రయత్నిస్తాం సార్, చెప్పండి.
0: జబ్ లైఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ హోటో కుక్ కర్కే బోల్ సిటీ బజాకే బోల్ ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ హ్యాపీ డే
1: సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. तो ये कहते हैं कि हम हमारा जीवन जो है इतना कठिन है क्योंकि कि ऐसा कोई शक्ति नहीं है जो इंसान को पैदा कर सकता है, तो वो एक ही शक्ति है. और हम अगर पैदा हो रहे हैं तो हम ही एक प्रकार से बहुत ही शक्तिमय हैं. बहुत ही अच्छी सोच है, बहुत धन्यवाद आपका. और चलिए अभी हम आगे बढ़ते हैं हमारा सेगमेंट के साथ, क्योंकि वक्त की भी बहुत पाबंदी है और हम अभी आगे हम कॉलर्स के साथ नहीं बात कर पाएंगे, लेकिन कोशिश करेंगे एक कॉलर से बात करने का. हेलो रेनबो.
2: हेलो, नमस्ते सर.
1: నమస్కారం మేడం. మేడం మీరు కొద్దిగా రేడియో నుంచి దూరం వెళ్ళి మాట్లాడతారా?
2: ఓకే. प्रोग्राम बहुत अच्छा, हिंदी में करती मैं बात.
1: हाउ सर, बोलो ना. हाउ मैडम, बोलिए मैडम, बोलिए.
2: तेलुगु में बाबा क्या बोलते हैं, प्रोग्राम बहुत अच्छा करते हैं आपका, प्रोग्राम बहुत पसंद आता मेरे को. अभी शक्ति की बात जो कर रहे तो मैं साइंस को भी समझती हूँ, जो साइंस बनाने वाले को साइंस को, जो वैज्ञानिक को.
1: हाँ मैडम,
2: वैज्ञानिक को और वैज्ञानिक साइंस बनाने वाले को मैं उनकी शक्ति मानती हूँ.
1: जी जी,
2: उनके अलावा उनके आगे तो और कोई शक्ति नहीं है.
1: ये सही है मैडम.
2: थैंक यू, जाने की रिक्वेस्ट है सर.
1: मैडम अभी तो टाइम की पाबंदी है, लेकिन आप जिक्र जरूर कर सकती है, हम कोशिश करेंगे. बताइए ना.
2: अभी वो गाना सुहाना गाना है, अंधेरा बहुत है चराग दिल का जलाओ, वो गाना है.
1: जरूर जरूर मैडम. आपका नाम मैडम?
2: मेरा नाम मुमताज है.
1: मुमताज जी, बहुत बहुत शुक्रिया हमें कॉल करने के लिए.
2: ठीक है.
1: तो जी हाँ दोस्तों, अभी हम आगे बढ़ते हैं एक छोटा सा संदेश के बाद वापस मिलते हैं.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్, హలో, నమస్తే. స్టూడియో క్లాక్ లో టైం 2 గంటలు దాటి 1 నిమిషం దాటింది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ మీ హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: Hey, very hungry. What's special today?
3: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.
5: You're listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగులమయం జస్నే హైదరాబాద్ లో మనం ఈ రోజు మాట్లాడుకుందాం. యునో ఫుడ్ అనగానే అందరికి ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొత్త కొత్త ఫుడ్ టేస్ట్ చేయాలి అని ఉంటుంది. కానీ మనకి నిజం చెప్పాలి అంటే మన హైదరాబాద్ అంటేనే భిన్న సంస్కృతుల నిలయం, రైట్? సో అలా మనకి రకరకాల మనల్ని పాలించిన వాళ్ళు కూడా రకరకాల దేశాల నుంచి వచ్చేసి పాలించారు కాబట్టి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అంటే అన్ని రకాల సంస్కృతులు మిక్స్ అయిన ఫుడ్ ఐటమ్స్ ఎస్పెషలీ హైదరాబాద్లో దొరుకుతాయి అన్నమాట. ఈరోజు నేను చెప్పబోయే ఒక రెసిపీ అండ్ ఫుడ్ ఐటమ్, దాన్ని ఏమనాలి, ఒక డెజర్ట్ అన్నమాట. అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసి అన్ని ఫంక్షన్స్లలో కూడా ఇది డెఫినెట్గా ఉంటుంది, టేస్ట్ చేసే ఉంటారు మీరు. కానీ దాని పేరు మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. మరి జనరల్గా ఆ పేరుని పిలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ చిన్న చిన్న మట్టి కుండల్లో పెట్టి పెళ్ళిళ్ళలో మనల్ని అట్రాక్ట్ చేస్తోంది ఆ డెజర్ట్. మరి ఇంతకీ నేను చెప్పబోయే ఆ డెజర్ట్ ఏంటి మీకు తెలిస్తే గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి 0402324232342 నంబర్కి. వింటూనే ఉందండి విత్ మీ ఆర్జే స్వాతితో జస్నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: 214 and studio clerk Mirvintunaro FM Rainbow 101.9 low just me Hyderabad marne cheppan kada indaka mari aa taste prati function lo maximum untundi mari enta dessert guest chesthe naku whatsapp cheyindi ani cheppanu mari ee roju manam maatladukune aa dessert enti ante enta tinna kuda malli malli tinali anipinche aa dessert peru firni vinnara eppudaina peru telikapovachu kaani అది అందరికీ తెలుసు. దాని పేరు మేబీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఆ స్వీట్ మాత్రం అందరూ టేస్ట్ చేస్తే ఉంటారనమాట. మరి మీకు తెలిస్తే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఫిర్ని గుర్తొచ్చిందా చెప్పనా? మట్టి బౌల్స్లలో వేసిస్తుంటారు ఫంక్షన్లలో, లైక్ లైట్ ఎల్లో కలర్ అంటే కేసరి ఉంటుంది కదా, కుంకుమ పువ్వు వేస్తే వచ్చే కలర్ ఉంటుంది. సో ఆ కలర్లో ఉంటుంది, చిన్న చిన్న మట్టి బౌల్స్లలో వేసి ఫంక్షన్లలో ఇస్తూ ఉంటారు. సో గుర్తొచ్చే ఉంటుంది నాకు తెలిసి, క్రీమీ క్రీమీ ఉంటుంది. ఎస్, దాన్నే ఫిర్ని అంటారు. మరి హైదరాబాద్ వంటకాలైన బిర్యానీ హలీంతో పాటు దీనికి ఒక స్పెషల్ ప్లేస్ ఉందన్నమాట. ఇక నవాబుల సంస్కృతిలో దీనికి చాలా అంటే చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. మరి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫిర్ని గురించి. అండ్ మీకు గుర్తొస్తే మాత్రం నాకు వాట్సాప్ చేయండి 0402323482. వెంటనే ఉండండి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्ने हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्ने हैदराबाद। FM Rainbow 101.9
2: 2:22 on Studio Clock Mero Internaro FM Rainbow 101.9 Lo Jashne Hyderabad with me RJ Swati to marinda ga cheppan kada so firni gurinchi maatladukuntam ee deeni charitra ippudu appudidi kaadu so Mughal nunchi Nizam kaalam varaku deeni hava konasagindani cheppali ante ippudu kuda undi kaakapothe appatlo chala hava emantaru హవా బాగా ఎక్కువగా ఉండిందనమాట ఈ డెజర్ట్కి. సో ఫిర్ని అంటే దీని మూలాలు ముఘల్ కాలానికి చెందినవని చెప్తారు. అండ్ మనం ఇందాకే అనుకున్నాం కదా, సో మనల్ని రకరకాల రాజులు పాలించారు కాబట్టి పర్షియా టర్కీ ప్రాంతాల నుంచి వచ్చింది వంటకం అని చెప్తారు. కానీ ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం ముఘల్ చక్రవర్తుల

పార్టీస్లో అనమాట. సో ఫిర్ని అనే పేరు ఏంటంటే పర్షియన్ మూలం నుంచి వచ్చింది అంటారు. సో అంటే బియ్యపు పిండి దాన్ని రిలేటెడ్ అని చెప్పేసి ఫిర్ని అంటారట. మరి హైదరాబాద్లో ఈ వంటకం అప్పటి నిజాం ఆస్థానంలో ప్రత్యేక హోదా ఉండేది. సో కొన్ని ఇళ్లలో ఉంటుంది కదా కొన్ని వంశం ఆచారం అని చెప్పేసి, లేకపోతే ఇది మా ఇంటి ఫేవరెట్ అనో, లేకపోతే మా దగ్గర డెఫినెట్గా చేస్తారు అని చెప్తూ ఉంటారు ఫంక్షన్స్లలో. అలా నిజాంల కాలంలో ఈ డెజర్ట్ లేకపోతే ఏదో వచ్చిన గెస్ట్లని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతుండే అంట. సో అంత స్పెషల్ హోదా ఉంది దీనికి. మరి ఇంతకీ ఈ ఫిర్నిని ఎలా తయారు చేస్తారు, ఏంటి, దీని గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలిస్టివ్ యువర్ లైఫ్.

0: కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: FM Rainbow 101.9
1: 2:34 and studio clock. మీరు వింటున్నారు జస్ట్ నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నిజాం కాలంలో ఒక ప్రత్యేక హోదాని పొందిన డెజర్ట్ ఫిర్ని గురించి. మీకు తెలుసా అంటే ఆ టైంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ టైంలో అసలు విందులు వినోదాలు జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా ఫిర్ని ఉండాల్సిందే. అంతేకాదు దీనికి ఎందుకంత స్పెషల్ హోదా అన్నాను అంటే మీకు తెలుసా దీన్ని ఇప్పుడంటే మనకి చిన్న చిన్న మట్టి కుండల్లో ఇస్తున్నారనుకోండి, బట్ అప్పట్లో దీన్ని బంగారు వెండి గిన్నెల్లో మాత్రమే ఇచ్చేవారట. ఆహా, ఎంత హోదా కదా దాన్ని నిజంగా. అంటే కేవలం ఆ డిజర్ట్ని ఆ పాత్రల్లో మాత్రమే వచ్చిన గెస్ట్లకు ఇచ్చేవాళ్ళట. ఇక మొఘల్ ప్రభావంతో పాటు మన తెలంగాణ సుగంధాలైన యాలకులు, కుంకుమ పొడి అంటే కుంకుమ పువ్వు, సో ఇవన్నీ కూడా యాడ్ చేసి హైదరాబాదీ స్టైల్ ఫిర్ని తయారైందనమాట. సో మనం ఊరుకుంటామా, ఎవరైనా ఏదైనా చెప్తే దానికి ఇంకో ఏదో ఒకటి క్రియేటివిటీ యాడ్ చేస్తాం కదా, అలా మన తెలంగాణ వాళ్ళు వాటికి. సో ఈ రెండింటిని కూడా యాడ్ చేయడంతో ఆ వంటకం, ఐ మీన్ ఆ డిజర్ట్ చాలా అంటే చాలా ఫేమస్గా మారిపోయింది. అబ్బా, ఆ టైంలో మనం ఉంటే ఎంత బాగుండేది కదా, మనకు కూడా వెండి గిన్నెలో బంగారు గిన్నెలో ఇచ్చేవాళ్ళు. ఇస్తే ఏం చేసేవాళ్ళు, కామ్గా బ్యాగ్లు వేసుకొని వచ్చేవాళ్ళ. ఏ యూనో, చాలాసార్లు మీరు ఎప్పుడైనా రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూసాను, ఏంటంటే మన ఇండియన్ రైల్వేలో నంబర్ సరిగ్గా గుర్తులేదు కానీ కొన్ని కోట్లు ఆర్ లక్షల వర్త్ టవల్స్, దుప్పట్లు ఎత్తుకెళ్ళిపోతున్నారంట. హౌ పిటీ కదా, మన కోసమే కదా, మన గవర్నమెంట్ మన కోసం అది వాళ్ళు మనకి సప్లై చేస్తున్నప్పుడు మనం ఎందుకు అలా తెచ్చుకోవడం? అయినా అలవాటు ఉంటుందిలే స్వాతి అంటారా? అవునవును, ఎక్కడైనా పెద్ద పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న బ్రష్లు, సబ్బులు, టవల్స్, నాప్కిన్స్ అందరూ చేసేదే అనుకోండి. కాకపోతే అక్కడంటే మనం డబ్బులు పే చేస్తాం, ఓకే, ఆ చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి అనుకోండి. కాకపోతే మరి ఇలా గవర్నమెంట్ మన కోసం సప్లై చేస్తున్న వాటిని తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏమో సడన్గా గుర్తొచ్చింది, మరి అప్పట్లో ఒకవేళ మనకు కూడా ఇలా బంగారు వెండి గిన్నెల్లో కనుక ఈ డెజర్ట్ని ఇస్తే ఏమో నాకు తెలీదు ఏం చేసేవాళ్ళు. ఇంకా బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం ఫిర్ని గురించి. వింటూనే ఉండండి జస్ట్ నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో విత్ మీ ఆర్జే స్వాతితో.

వెతుకుతోంది నా మనసు ఈవేళ. అంటే నాకు తెలిసే ఫిర్ని ఎలా తయారు చేయాలి అని రెసిపీ మాత్రం వెతుకుతూ ఉంటారు కదా. మరి చెప్పాను కదా, పర్షియా నుంచి వచ్చిన ఈ పదం ఏదైతే ఉందో, మరి ఈ పదాన్ని అంటే బియ్యం పిండి అన్న పదాన్ని ఫిర్ని అని అంటారనమాట. మరి ఈ ఫిర్నిని ఎలా తయారు చేస్తారు అంటే, వాళ్ళ వంటకాల ప్రకారం ఏంటంటే బియ్యం పిండిని సన్నని మంట మీద వేడి చేసి ఉడికించి దాంట్లో పాలు చక్కెర ఇవన్నీ కలిపేసి ఫిర్ని తయారు చేసేవాళ్ళు. కాకపోతే మనం ఉన్నామే క్రియేటివిటీ పీక్స్ అనమాట మనకి. మరి ఏం చేస్తాము అంటే దానికి మన అంటే స్థానికులు, తర్వాత రకరకాల హోటల్స్ రెస్టారెంట్ వాళ్ళు రకరకాల డ్రై ఫ్రూట్స్ని ఇంకా దాన్ని డిఫరెంట్గా చేసేసి ఫైన్ డెజర్ట్గా తయారు చేసి దాన్ని స్పెషల్గా డిఫరెంట్ బౌల్స్లో మనకి అందిస్తున్నారనమాట. సో అలా ఫిర్ని మొత్తానికి ఏంటంటే తన రూపు రేఖల్ని మార్చేసుకుంది అని చెప్పాలి. సో చాలా ఈజీగా చేసే రెసిపీ, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉండే రెసిపీ అనమాట. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్తుంటే చాలామందికి తింటే బాగుండు

అని అనిపిస్తుంది కదా. అంతే, చాలా సింపుల్ అండి. బియ్యపు పొడిని లేదా బియ్యాన్ని చాలాసేపు పాలల్లో నానబెట్టి నెమ్మదిగా ఉడికించి దానికి చక్కెర లేదా బెల్లం ఇలాంటివి యాడ్ చేసి బాదం, పిస్తా, ద్రాక్ష, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్గా అయితే కొన్ని కొన్ని ఎసెన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. బట్ దీన్ని చల్లారిన తర్వాత చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే మాత్రం యమ్మీ టేస్ట్ ఉంటుందన్నమాట. చెప్తుంటే నాకు తినాలనిపిస్తుంది. మీరు ఎవరైనా అలా విని చేసేస్తే నాకు పంపిస్తారా? రైట్, మరి మీకు ఈ టేస్ట్ గురించి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు షేర్ చేయండి. ఆన్సర్ 4023234822. వింటూనే ఉండండి జస్ట్ నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

You're listening to FM Rainbow 101.9 లో జష్నే హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. సో ఫిర్నీ అంటే ఇంటి వంటల నుంచి మొదలై హోటల్స్ ఇరానీ కేఫ్ల వరకు అందరికీ ఇష్టమైన డెజర్ట్గా మారిపోయింది. అండ్ కొందరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి రిచ్ వెర్షన్లో చేస్తూ ఉంటారు, ఇంకొందరు లైట్ వెర్షన్లో తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో ఫ్రూట్ ఫిర్నీ, చాక్లెట్ ఫిర్నీ అంటూ ఫ్యూజన్ వెర్షన్స్ కూడా, అంటే అది కూడా కాలం మారింది కదా, సో టెక్నాలజీ మారింది, కాలం మారింది, అండ్ జనరేషన్ కూడా మారింది కాబట్టి అది కూడా మారిపోయింది అనమాట. అలా రకరకాల వెర్షన్లలో కూడా మనకి టేస్ట్ని మాత్రం అందిస్తుంది ఫిర్నీ. ఫిర్నీ అనేది ఓన్లీ డెజర్ట్ కాదు, హైదరాబాద్ సంస్కృతి అండ్ అలాగే నిజాం కాలం నాటి మధుర స్మృతి అని కూడా అంటారు. ఒక్కసారి తిన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ తినాలని అనుకుంటారు, రైట్? మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, నేను గ్యారంటీ. అలా అని చెప్పేసి మీకు రాకపోతే నేనేం చేయలేను. నిజానికి అంటే ఎక్కడో చూసి పక్కా కొలతలతో చేస్తే మాత్రం యమ్మీ ఉంటుందబ్బా, సీరియస్లీ నమ్మండి, ట్రై చేయండి. ఎలాగో వర్షాలు కూడా పడుతున్నావు, ఇంకా ఎండాకాలం లెక్కే ఉంది కాబట్టి అలా ఇప్పుడు చేసి సాయంత్రానికి తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా బోల్డ్ అంత టైం ఉంది, అప్ టు 6 o'clock నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీరు ఎవరైనా రెడీ చేస్తే నాకు వాట్సాప్ చేసేసేయండి, జస్ట్ మెసేజ్ చేయండి. ఫిర్ని ఎలాగో పంపించలేరు కా, 1040232348 వింటనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: Yes, exactly. Musically yours. And to meet with you FM Rainbow 101.9. Lo nenu mi RJ Swati. Interest always creates new skill antaru. Ante telusukovalanna korika undale gaani ye ranganaina yeleyochu ata. నిజంగా నవేడేస్ అయితే చాలామంది వారసత్వంగా వస్తున్న ఆర్ట్స్తో పాటు వాటికి లేటెస్ట్ టెక్నాలజీని యాడ్ చేసి స్టీరియో టైప్ లైఫ్కి సండాఫ్ ఇస్తోంది నేటి జెట్ స్పీడ్ జెన్సీ అనమాట. ఇలా యూత్లో స్కిల్ డెవలప్మెంట్ కోసమే ప్రతి సంవత్సరం జూలై 15 అంటే ఈ రోజు అనమాట. సో ఈరోజు యూత్ స్కిల్ డేని సెలబ్రేట్ చేస్తారు. మరి ఈరోజు మాట్లాడుకుందాం యూత్ వరల్డ్ యూత్ స్కిల్ డే అంటే ఏంటి, అసలు ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, మరి లేటెస్ట్ ఈ జెన్సీ వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి రంగాల్లో యూత్ చాలా ఫాస్ట్గా ఉంది, ఇవన్నీ మాట్లాడేసుకుందాం ఇవాళ డబుల్ కమీటాలో. వింటూనే ఉందండి డబుల్ కమీటా ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 లో విత్ మీ ఆర్జే స్వాతితో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9
1: 3:10 on Rainbow Clock మీరు వింటున్నారు FM Rainbow 101.9 లో డబుల్ కమిట్. మరి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం వరల్డ్ యూత్ స్కిల్ డే. ఈరోజు అంటే పెద్దబాల శిక్ష చదివారు అంటే అప్పట్లో వాళ్ళకి ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ తర్వాత 5th class చదివితే చాలా గౌరవంగా చూసేవారు. ఇక ఆ తర్వాత 10th అంటే అబ్బా మనోడ్ మెట్రిక్ పాస్ అయ్యాడు అని చెప్పుకునేవాళ్ళు. ఇక ఆ తర్వాత మెట్రిక్ నుండి డిగ్రీ చదివితే చాలు ఉద్యోగాలు వచ్చేసేవన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కాలంతో పాటు టెక్నాలజీతో పాటు పోటీ పడాల్సిన యుగంలో ఉన్నాం మనం. సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉంటేనే ఆ రంగంలో షైన్ అవుతాం మనం. సో అది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే. అండ్ దానికి ఏంటంటే లైక్ ఇప్పుడైతే ఉద్యోగాలు చాలా రేర్గా వస్తున్నాయి కదా, దానికోసం ఏంటి సొంతంగా బిజినెస్ పెట్టుకోవడం, స్టార్టప్ పెట్టుకోవడం. ఈ డిజిటల్ యుగంలో ఇప్పుడైతే లిటరలీ ఏఐ, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో యూత్ని రెడీ చేయడానికి అండ్ యూత్లో ఇలాంటి స్కిల్స్ని ఫిల్ చేయడం కోసం మరి ఇంకా అంటే ఓకే పట్టణాల్లో ఉంటే ఓకే, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంటే యూత్కి అంటే వ్యవసాయం అలాగే చేనేత, కుటీర పరిశ్రమలు వీటన్నిటిలో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కొత్త కొత్త స్కిల్స్ని అలవాటు చేయడం యొక్క ఉద్దేశమే ఈరోజు అన్నమాట వరల్డ్ యూత్ స్కిల్ డే. మరి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మనం టెక్నాలజీతో పోటీ పడతాం అండ్ అలాగే మన ప్లాట్ఫామ్లో మనం కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయగలుగుతాం, అవన్నీ మాట్లాడేసుకుందాం ఇవాళ డబుల్ కంప్యూటర్. వింటూనే ఉందండి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీకు నిరంజన్ సినిమా రంజిత్ పాడిన పాట విన్నాడు. యూనో ఈ ఈ కాలంలో అంటే ఈ టెక్నాలజీ యుగంలో మనకి స్కిల్స్ లేకపోతే కూడా మనం ఏక్ నిరంజన్ లెక్కే ఉంటాం అనమాట. సో అందుకే వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో మన ముందుకు వస్తుంది అండ్ ఆ థీమ్తో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ 2026 థీమ్ ఏంటంటే స్కిల్ ఫర్ అ షేర్డ్ ఫ్యూచర్, అంటే ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు అన్నమాట. అంటే యూత్ ఓన్లీ జాబ్ కోసమే కాకుండా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అండ్ అలాగే టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోవడం, అంతేకాకుండా మనకి తెలిసి ఇప్పుడు ఎన్ని విపరీతమైన ఏమంటారు విపత్తులు వస్తున్నాయో ప్రకృతి పరంగా, సో పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వడం, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న చేంజెస్ని దృష్టిలో పెట్టుకొని ఎదగాలి అని మెసేజ్ ఇస్తోంది ఈ 2026 వరల్డ్ యూత్ స్కిల్ డే థీమ్ అన్నమాట. మరి ఫ్యూచర్లో ఏ రంగాల్లో యూత్ రాణించవచ్చు అండ్ అంతేకాకుండా ఏ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కూడా మాట్లాడుకుందాం ఇవాళ డబుల్ కమిటాలో. వింటూనే ఉందండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 డబుల్ కమిటా వింటున్నారు విత్ మీ ఆర్జీ స్వాతితో.

0: FM Rainbow 101.9
1: 3:30 on studio clock. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మయం. డబుల్ కమిటో వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఎందుకు అంటే ఏ రంగంలో మనం ఎక్కువగా రాణించవచ్చు అండ్ ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఫ్యూచర్ ఏ ప్లాట్ఫామ్కి ఉంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మనందరికీ తెలిసిందే కదా, ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి రంగంలో కూడా ఏఐ యూసేజ్ చాలా పెరిగిపోతుంది. లైక్ ఐటీ, బ్యాంకింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, మీడియా, ఇలా తయారీ పరిశ్రమల్లో కూడా ఏఐది కీలక పాత్ర అన్నమాట. సో ఏఐని ఎలా ఉపయోగించాలి, ఆటోమేషన్ ఎలా పనిచేస్తుంది అండ్ బాధ్యతాయుతంగా ఏఐని ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై మనకి ఏమాత్రం అవగాహన ఉన్నా యూత్కి మాత్రం కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట కమింగ్ డేస్లో. కాబట్టి ఏఐ టూల్స్ మీద అవగాహన పెంచుకోండి అలా అని చెప్పేసి మనకి బోల్డ్ అంత ట్యూటర్స్ దొరుకుతారు. ఎక్కడ అంటే ఇంకెక్కడ, సోషల్ మీడియాలో. అలా కాకుండా సో పర్ఫెక్ట్గా ఎక్కడైతే నేర్పిస్తారో అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే మాత్రం కమింగ్ ఫ్యూచర్ అంతా కూడా ఏఐదే అంటున్నారు. కాబట్టి ఆ ఏఐతో పోటీ పడాలి అంటే ఆ స్కిల్స్ మనకు ఉండాలి. సో ఈ రంగాల్లో చాలా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖాళీగా ఉన్నాము చూద్దాంలే, ఇంకెప్పుడు ఆ జాబే కొడతాను. చాలామందికి ఉంటుంది కదా ఇలాగా, పక్కా ఆ జాబే కొట్టాలి, ఎన్నిసార్లైనా రాస్తాను ఎగ్జామ్ అంటూ ఉంటారు. సో ఆ ప్రయత్నాలు చేస్తూనే ఈ స్కిల్స్ కూడా నేర్చుకుంటే ఫ్యూచర్ చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది, లైక్ రెయిన్బోతో జీవితం రంగులమయం లాగా. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇట్స్ మీ ఆర్జే స్వాతి.

3:42 on Studio Clock. కార్తీక్ అండ్ అలాగే హరిణి పాడిన పాట విన్నారు, ఫ్రమ్ ద మూవీ గతికుడు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కొమైటా విత్ మీ ఆర్జే స్వాతితో. రైట్, మరి ఈరోజు అయితే వరల్డ్ యూత్ స్కిల్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. డిజిటల్ ఈ డిజిటల్ యుగంలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలదు, అండ్ డిజిటల్ అక్షరాస్యత అని అంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే లైక్ ఆన్లైన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ డిజిటల్గా మనం ఎలా పేలు అంటే ఇవన్నీ చేస్తాం కదా, సో అవన్నీ ఎలా చేయాలి, క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సైబర్ భద్రతపై ఎలాంటి అంటే అవగాహన ఉండాలి, తెలుసు కదా. మనకి ఇప్పుడు ఫోన్ హ్యాక్ చేస్తారు, అండ్ మన సోషల్ మీడియా హ్యాండ్

ని కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మన బ్యాంక్ అకౌంట్స్, సో ఇవన్నీ అంటే ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేయాలో కూడా ప్రతి ఒక్కరికి ఈ స్కిల్ ఉండాలి అని చెప్పేసి, ఈ నైపుణ్యాలు ఉంటేనే మనము ఈ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఈజీగా మనం ఛాన్సెస్ని కొట్టేయచ్చు అనమాట. కొట్టేయచ్చు మీన్స్ దొంగతనం కాదు, ఆ ఛాన్సెస్ని మనం అందిపుచ్చుకోవచ్చు, రైట్? మరి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో మనకి ఇప్పుడు బోల్డ్ అండ్ యాప్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి, దానికి రకరకాల ఫొటోస్ ఇచ్చేస్తాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం, బట్ అది ఏ యాప్ ఎంతవరకు సేఫ్ అని కూడా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే వాటి ద్వారా కూడా మన ప్రైవేట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా ప్రజెంట్ ఏఐ ఏలుతోంది మనల్ని కాబట్టి, సో వాటికి సంబంధించిన స్కిల్ని ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయినా తెలుసుకొని ఉండాలి, ఎస్పెషల్లీ యూత్ అనమాట. అది వరల్డ్ యూత్ స్కిల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా చెప్తోంది ఐక్యరాజ్య సమితి. ఇంకా బోల్డ్ అని కబుర్లో మాట్లాడుకుందాం. వింటూనే ఉందండి డబుల్ కమిటా విత్ మీ ఆర్జే స్వాతితో, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: చేర్చుకోండి. ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9. You're listening to FM Rainbow 101.9. రెయిన్బోతో జీవితం రంగులమ్మయం. నేను మీ ఆర్జే స్వాతినాతో వింటున్నారు డబుల్ కమేథాలో. ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ వరల్డ్ యూత్ అంటే స్కిల్ డేలో మనకి తెలియాల్సింది కోడింగ్, ఏఐ ఇవన్నీ నేర్చుకుంటేనే ఫ్యూచర్ అని మాట్లాడుకున్నాం కదా. అట్ ద సేమ్ టైం ఆర్థిక అవగాహన కూడా చాలా చాలా ఉండాలి. లైక్ ఏంటంటే అంటే ఎలా పొదుపు చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ అలాగే వచ్చే ఖర్చులను ఎలా కంట్రోల్ చేయాలి, ఇలాంటి విషయాల మీద కూడా ప్రతి యూత్కి అండ్ స్టార్టప్ కంపెనీస్ అండ్ స్టార్టప్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ఆర్థిక అక్షరాస్యత అంటారు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఉండడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, బలంగా ఉండడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సమస్య పరిష్కార సామర్థ్యం కూడా చాలా అవసరం. ఎందుకంటే రకరకాల కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అండ్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. వాటిని విశ్లేషించడం అండ్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది. నేర్చుకుంటేనే ఫ్యూచర్ అని చెప్తున్నారు టుడేస్ వరల్డ్ యూత్ డే స్కిల్ సందర్భంగా. మరి రైట్, మరి మీరు కూడా అంటే ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఆర్ ఇంకేదైనా వర్క్ చేసుకుంటున్నా కూడా ఫ్యూచర్ అంతా కూడా ఏఐ, కోడింగ్ వీటి వెనకే ట్రావెల్ చేస్తుంది. కాబట్టి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. అండ్ యాప్స్ యూస్ చేసేటప్పుడు మినిమం జాగ్రత్త కంపల్సరీ. రైట్, 3:55 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహ,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో క్లాక్లో. సమయం 4 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సందర్భంగా ఈరోజు కోల్కతా విమానాశ్రయం నుండి యూకేకు ఎగుమతి సరుకును పంపించనున్నారు. డీజీఎఫ్టీ, జీజేఈపీసీ కస్టమ్స్ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం జరగనుంది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. భారత్ యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఇది భారతదేశ ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్దరణే ధ్యేయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీ చేరుకుంది. ఈ పర్యటనలో వారు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. ప్రజల పక్షాన శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. భీంగల్ అభివృద్ది పనుల కోసం నిజామాబాద్ వేల్పూరులోని తన నివాసంలో ప్రశాంత్ రెడ్డి దీక్షకు దిగగా పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ది క్రెడిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవాలని చూడడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావు విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి ఈ రన్వే ఫీజిబిలిటీ నివేదిక 2011లోనే వచ్చినప్పటికీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాస్ నోటీసులు ఇచ్చింది. మహిళా నేత పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఒడిశాలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో రేపటి వరకు ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to FM Rainbow 101.9 లో మరి ఇప్పుడు 4:00 34 మినిట్స్ అలా కంటిన్యూ అవుతోంది. మరి 4 అవగానే అసలు ఒక్క ఆలోచన ఇలా టక్ మరి వచ్చేస్తుంది కదా, ఏంటంటే ఇట్స్ టైమ్ ఫర్ టీ అన్నమాట. ఆఫ్కోర్స్ టీ అంటే గుర్తొచ్చింది, మీకు తెలుసా టీ అనేది మనందరినీ ఒక కైండ్ ఆఫ్ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అండ్ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి టీ తాగేటప్పుడు. అండ్ అంతేకాదు టీ తాగుతూ ఉంటే బోల్డ్ అంత క్రియేటివిటీ వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు. నిజమా అంటే ఒక రకంగా నిజమే అని చెప్పొచ్చు. అలా అని చెప్పేసి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే లేవు, కానీ టీ అంటే మాత్రం అందరికీ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్, రైట్? అవును, ఇంతలా టీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, రైట్, మరి ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ స్టార్టప్ బిజినెస్ ఐడియాస్, అండ్ అలాగే మనము ఎలా మన కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి మాట్లాడుకుందాం స్టార్టప్ ఇండియాలో. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

99 రెయిన్బో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. అండ్ కొత్తగా ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి మనకి నిజంగా బోల్డ్ అన్ని స్కీమ్స్ అండ్ అంటే చాలా వరకు అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సోలార్ అండ్ ఇన్ఫ్రాలో సోలార్ ఫెసిలిటీలు అండ్ అలాగే ఫ్యూచర్ సిటీ పాలసీలు చాలా అంటే చాలా అందుబాటులో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు అలాంటి విషయాల్లో ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలి అన్న, స్టార్టప్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా, సో ఈ ఫ్యూచర్ సిటీ పాలసీని బాగా యూస్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలి అంటే APGOV.in ఆర్ తెలంగాణ GOV.in లేదా సో అలాంటివి మనకి ఇంటర్నెట్ లాంటివి ఇలాంటివి మనకి చూడడం రాకపోతే మీ సేవ లేదా ఊర్లలో అయితే గ్రామాల్లో కొన్ని ఉంటాయి కదా గ్రామ సచివాలయాలు అని చెప్పేసి, సో వాటిలో వెళ్ళి వివరాలు కనుక్కోండి. వాటి ద్వారా మనకి బోల్డ్ అంతా లోన్ లైక్ లోన్ లాంటివి ఇస్తారు. దాని ద్వారా మనం ఇప్పుడు తెలుసు కదా సోలార్ సిస్టమ్ని యూజ్ చేసి కరెంటుని మనము ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. అండ్ అంతేకాకుండా సోలార్ సిస్టమ్ని యూజ్ చేసి పంట పొలాలకు కూడా కావాల్సినంత కాదు కానీ కొంతలో కొంత వాటర్ని అయితే సప్లై చేయగలుగుతున్నారు లైక్ దాని ద్వారా కరెంటుని ఉత్పత్తి చేసి. సో ఇలా మొత్తానికైతే సోలార్ అండ్ ఇన్ఫ్రాలో చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలి అంటే ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళండి లేదా మీ సేవలో కనుక్కున్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మనం అనుకుంటాము ఎవరో రావాలి ఏదో చేయాలి అని, మనకు ఉంటాయి కొన్ని అవకాశాలు ఉంటాయి, కాకపోతే మనం ఎప్పుడు ఎందుకు ఎలా ఎలా జరుగుతుంది ఈ ఆలోచనలోనే ఉంటాం కాబట్టి మనకి వే కనిపించదు. ఏదైనా దారుందా అని ఆలోచించండి, డెఫినెట్గా ఇలాంటి బోల్డ్ అని దారులు కనిపిస్తాయి. ఇంకా బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ క్లోజ్ టు యువర్ లైఫ్.

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow 101.9 420 on Rainbow Clock. Startup India వింటున్నారు. ముఖ్యంగా ఇందాక మాట్లాడుకున్నాం కదా మనము, సో సోలార్ దాని గురించి, అంటే విబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అనమాట. సో దీంట్లో ఏంటి అని అంటే, విబీజీ రామ్జీ అంటే గ్రామాల్లో ఉన్న కుటుంబాలకి సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ, అంటే సో 100 రోజులకు బదులు లైక్ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ, ఫామ్ ఫండ్లు, ఆస్తులు, సో వీటన్నిటికి సంబంధించి మేలు జరగడానికి ఈ పథకం అయితే కంటిన్యూ అవుతోంది. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు తెలంగాణ సోలార్ అండ్ అలాగే గ్రీన్ ఎనర్జీ పాలసీ, సో దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే, మెయిన్ అంటే ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఏంటంటే రూప్టాప్ సోలార్ రెగ్యులేషన్ 2025, అంటే దీనివల్ల ఇండస్ట్రియల్ యూజర్లకి బాగా అంటే ఉపయోగం ఉంటుంది, లైక్ రెసిడెన్షియల్, కమర్షియల్, వీళ్ళు ఉంటారు కదా బ్యాంకింగ్ వాళ్ళకి, సో సబ్సిడీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యూజ్ అవుతుంది లైక్. అండ్ అంతేకాకుండా సోలార్ ప్రాజెక్టుల ల్యాండ్ని, అంటే ఆ సోలార్ ప్రాజెక్ట్ని మనం ఎక్కడైతే మనం ఎస్టాబ్లిష్ చేస్తామో, సో ఆ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్గా సో పరిగణిస్తారు. సో సింగిల్ విండో క్లియరెన్స్ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ, రీఎంబర్స్మెంట్ అండ్ అలాగే వాటర్ ఛార్జీలు కూడా ఉండవన్నమాట. సో ఎంఎస్ఎంఈలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జెంప్షన్ కూడా ఉంది, అది 8 సంవత్సరాల వరకు. అండ్ అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసీ అవసరం లేదు. రూప్టాప్ సోలార్ని గవర్నమెంట్ ఏమంటారు, బిల్డింగ్స్, స్కూళ్ళు, ఇందిరమ్మ ఇల్లు, ఈ పంచాయతీలు, పంచాయతీరాజులు ఉంటాయి కదా, అక్కడ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్నమాట. మరి మోడల్ సోలార్ విలేజ్ 80 గ్రామాల్లో పైలట్ ఇది. సో ఇది అగ్రికల్చర్ పంప్ సెట్కి సోలార్ ని ఎలా అటాచ్ చేయాలి అనేది కేంద్ర రాష్ట్ర ఇద్దరూ కూడా సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చేమో. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే టీజీఆర్ఈడిసిఓ టీజీఐపాస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రూప్టాప్ సోలార్కి టీఈఆర్సీ రెగ్యులేషన్స్ చూడండి, అది చెక్ చేసుకోండి, లేదా tgerc.telangana.gov.in లేదా tgredcotelangana.gov.inలో ఒకసారి చెక్ చేసుకొని ఈ పాలసీ తెలంగాణను క్లీన్ ఎనర్జీ హార్ట్గా మార్చడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కొత్తగా ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అన్నమాట. ఎందుకంటే కేంద్ర అలాగే రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి కాబట్టి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా బోల్టన్ కబుర్ల కోసం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: చూడండి, అండ్ అలాగే హరిణి సుధాకర్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ ప్రేమిస్తే. 4:35 అండ్ రెయిన్బో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: స్టార్ట్అప్ ఇండియాలో మరి ఈరోజు ఒక ఏమంటారు చాలా ఇంపార్టెంట్ హెల్త్ స్కీమ్ని గవర్నమెంట్ రిలీజ్ చేసిందనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి అంటే ఉద్యోగులకి అండ్ అలాగే టీచర్స్కి పెన్షనర్లకి సో ఒక ఏమంటారు స్వీట్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు వెయిట్ చేస్తున్న టెట్ క్యాష్లెస్ మెడికల్ సర్వీస్లు నెరవేరబోతున్నాయి. ఎందుకంటే 15వ తేదీ అంటే ఈరోజు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ EHS మరి ఇది అంటే నూతన హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ఈరోజు అయితే చెప్పేశారు. అండ్ ఇవి ఎలా ఉపయోగపడతాయి అని అంటే మోడర్న్ టెక్నాలజీతో ఉంటాయన్నమాట. పాతకాలంలో ఉన్న ఫిజికల్ ప్లాస్టిక్ కార్డ్స్ లాగా కాకుండా చాలా చాలా ఏమంటారు సైబర్ నేరాలకు కూడా ఇవి పాల్పడకుండా చాలా సెక్యూరిటీతో క్యూఆర్ కోడ్ ఆధారంగా డిజిటల్ కార్డు లాగా మారుస్తున్నారనమాట. ఈ క్యూఆర్ కోడ్ని మనం హాస్పిటల్లో స్కాన్ చేయడం వల్ల మనం ఇదివరకు చూపించుకున్న హెల్త్ రిపోర్ట్స్ అన్నీ కూడా అంటే కంప్లీట్ హెల్త్ హిస్టరీ అంతా కూడా మన ప్రొఫైల్ అంతా ఆ డాక్టర్లకి ఈజీగా తెలిసిపోతాయి అనమాట. సో మొత్తానికైతే ఏమంటారు హెల్త్ కార్డ్స్ అయితే వచ్చేసాయి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద. మరి ఈ వివరాలని అంటే మీరు పాత కార్డ్స్ ఏమైనా ఉంటే కొత్త కార్డులకి మార్చుకోవాలి అనుకుంటే మీరు వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే మీకు కొత్త హెల్త్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. క్యాష్లెస్ మెడికల్ సర్వీస్. ఇంకా బోల్డ్ అనే విషయాల కోసం వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 4:40 on Studio Clock. You're listening to FM Rainbow 101.9. Mukunda movie kosam Karthi kind Sai Shivadi Padida Patavindaro. Stay tuned to FM Rainbow 101.9. Rainbow to Jeevitam Rangulamayam.
1: FM Rainbow 101.9.
0: మరి స్టార్టప్ ఇండియాలో భాగంగా మరి హైదరాబాద్ లో అయితే మళ్ళీ కొన్ని వేల జాబ్స్ కి రెడీ అయిపోతోంది హైదరాబాద్. ఏంటంటే తెలంగాణలో ఒక ప్రముఖ సంస్థ దాదాపు 60 crores తో ఒక భారీ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయబోతోంది. ఈ రోజే దానికి శంకుస్థాపన కూడా చేశారనమాట. ఎందుకంటే యూనో హైదరాబాద్ ఎలాగో డిజిటల్ అండ్ అలాగే క్లౌడ్ కంప్లీట్ ఐ మీన్ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్గా మారుతోంది కదా, సో దానికై ఒక భారీ డేటా సెంటర్కి అయితే ఈరోజు కొబ్బరికాయ కొట్టేశారు. మరి ఏం దీనివల్ల ఏం ఉపయోగం అని అంటే చాలామందికి అంటే ఆ డేటా సెంటర్ వల్ల ఆ కంపెనీకి ఏ ఉపయోగం అనేది మనకు అనవసరం. బట్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే చాలామందికి అంటే డిజిటల్ స్కిల్ ఉన్న వాళ్ళకి బోల్డని జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఈరోజే శంకుస్థాపన చేశారు. ఇదంతా డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి అంటే దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా అందులో మనం జాబ్ సంపాదించవచ్చు. అండ్ ఏంటి ఈ డేటా సెంటర్ అంటే మన మొబైల్ ఫోన్లో వాడే వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ ఫోటోలు, యూట్యూబ్ వీడియోలు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ డేటా సెంటర్లో చాలా చాలా భద్రంగా ఉంటాయన్నమాట. మనం ఇంటర్నెట్లో ఏదైనా సమాచారం వెతికిన వెంటనే ఈ సర్వర్లు ఆ డేటాను ప్రాసెస్ చేసి క్షణాల్లో అంటే క్షణంలో అంటారు కదా సెకండ్లలో మన స్క్రీన్ మీదకి పంపుతాయట. అంటే ఇది భారీ ప్రాజెక్ట్ రైట్. మరి ఈ భారీ ప్రాజెక్ట్ అంటే డెఫినెట్గా బోల్డ్ అని ఛాన్సెస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఏ సంస్థ, ఎందుకు స్థాపిస్తున్నారు అండ్ దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసుకొని నేర్చేసుకుంటే అందులో మనం జాయిన్ అవ్వచ్చు. ఏమంటారు రైట్? 4:42 ఆన్ రెయిన్బో క్లాక్, వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: 452 1 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి, నాతో వింటున్నారు స్టార్ట్అప్ ఇండియాలో. మనం ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ముఖ్యంగా ఇలాంటి స్కీమ్స్ గురించి తెలియాలంటే డైలీ పేపర్ డెఫినెట్గా చదవాలి. యూనో అంటే ఒకప్పుడు పేపర్ వచ్చింది అంటే ఫస్ట్ కాలంలోకి వెళ్ళిపోయేవారు. ఉద్యోగ అవకాశాలు లేదా ఇతర సబ్సిడీలు లోన్స్ కోసం వెతికేవాళ్ళనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయిపోయింది కాబట్టి మనకి మొబైల్స్లోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, డబ్బులు ఎలా సమకూరుతాయి, దీనికి అసలు గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి డౌట్స్ అన్ని పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు మీ సేవ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా కనుక్కోగలిగితే బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. అన్నీ మనకి తెలుస్తాయి, తెలియాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే హిడెన్ అంటే చాలా న్యూస్ మనం అనవసరమైన ఎక్కువ చూస్తూ ఉంటాం కదా బేసిక్గా. సో దాని వెనక బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. దానికోసం మీరు గవర్నమెంట్ సైట్స్ని కనుక విజిట్ చేస్తే మనకి చాలా చాలా చాలా చాలా విషయాలు తెలుస్తాయి. రైట్, 4:53 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ అన్నమాట.

0: సమయం 5 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతిస్తున్నట్లు తెలిపారు. దేశ జీడిపిలో తెలంగాణ వాటా 10% ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేలా పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్పోర్టును 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీని వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. భూసేకరణ ఆలస్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని, ఉడాన్ స్కీమ్ కింద దీనికి ఆమోదం లభించిందని చెప్పారు. అలాగే ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్టు రాబోతుందని ఆయన వెల్లడించారు. 1.27 లక్షల కోట్లతో 2వ విడత సెమీకండక్టర్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. అలాగే దేశంలో మొబైల్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో మొబైల్ పిఎల్ఐ 2.0 పథకానికి, 10,998 కోట్లతో NH-31 ఎలివేటెడ్ కారిడార్కు అంగీకారం తెలిపింది. ఎల్నీనో ప్రభావంతో రైతన్నలు కొంత నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని, దానికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్తే బాగుంటుందని సూచించారు. రేపటి నుంచి 2వ వారంలోగా 6 తడి పంటలపై అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. సిబిఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ లెక్కింపు ప్రక్రియపై విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, దీనివల్ల విద్యార్థులు నిరాశకు గురవుతున్నారని తెలిపింది. సమస్య పరిష్కారానికి సహకరించాలని సొలిసిటర్ జనరల్ను కోరుతూ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకే కోర్టు ప్రయత్నిస్తోందని స్పష్టం చేసింది. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో 15 రోజుల శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సమృద్ధిగా వర్షాలు కురవాలని 100 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సహస్ర కలశాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఉదయం కాళీ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు సాయంత్రం కామేశ్వరి అవతారంలో భక్తులకు అనుగ్రహించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినొచ్చు.

0: భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ కోసం నకాష్ అజీజ్ అండ్ అలాగే రోహిణి సూరత్ పాడిన పాట విన్నారు. 5:00 అండ్ రెయిన్బో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: స్వాతితో వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఏ మీకు విషయం చెప్పాలి. మార్నింగ్ ఏం జరిగిందంటే, సో ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఈజీగా జరగాలి అంటే మనం ప్రైవేట్ వెహికల్స్ని బుక్ చేసుకుంటున్నాం, రైట్? అవునా? సో మన కోసం వాళ్ళని బుక్ చేసుకొని వాళ్ళు పాపం రోడ్లు తెలిసినా తెలియకపోయినా ఎక్కడో ఉన్నా సందులో ఉన్నా ఎక్కడో ఉన్నా కూడా మన ఇంటి అడ్రస్ని వెతుక్కొని మరీ మనల్ని తీసుకొని మనం రీచ్ అవ్వాల్సిన జర్నీకి డెస్టినేషన్కి వాళ్ళు సేఫ్గా రీచ్ చేస్తారు. ఇస్ ఇట్ రైట్? కదా, మనం చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని. అయితే ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ బైక్ ఎక్కినప్పుడు కాలు అతనికి తగిలింది పాపం. సో సారీ అని చెప్పాను. చాలా చిన్న మాట కదా అది. సారీ అని చెప్పాను, ఆయన ఏం మాట్లాడలేదు. బట్ నన్ను ఆఫీస్ దగ్గర రీచ్ చేసిన తర్వాత, సేఫ్గా దింపిన తర్వాత ఒకే ఒక్క మాట అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇంత జర్నీలో ఫస్ట్ టైం కాలు తగిలితే సారీ చెప్పిన వాళ్ళని చూశాను, ఎవ్వరూ చెప్పరు, పైగా నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారని. హే, రెస్పెక్ట్ ఎవ్రీవన్ కదా. ఎందుకంటే మన అవసరం కోసం మనం వాళ్ళని బుక్ చేసుకుంటున్నాం, అలాంటప్పుడు కాలు తగులుతుంది, ఓకే ఫర్ అంటే తెలుసో తెలియకో, సో కంఫర్ట్గా లేనప్పుడు కూడా అలాంటప్పుడు ఒక చిన్న సారీ చెప్తే పోలా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. రెస్పెక్ట్ ఎవ్రీ ప్రొఫెషన్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేనిది మనం లేం కదా. సో నిమిషాల్లో కొన్ని అంటే చాలా తక్కువ టైంలో మనల్ని రీచ్ చేస్తున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది కాబట్టి అందరినీ రెస్పెక్ట్ చేయండి. ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న మాటలే, థ్యాంక్ యూ సారీ లాంటి మాటలే మనం ఏంటి అనేది తెలుపుతాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తే సారీ చెప్పడానికి అస్సలు హెసిటేట్ అవ్వకండి, రైట్? 5:10 అవుతుంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీకోసం వచ్చేస్తుంది ఇప్పుడు 2 back-to-back సాంగ్స్. ఒకటి వచ్చేసి మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి భీమ్ సార్ సిసిరిలియో అండ్ అలాగే మధుప్రియ పాడిన పాట, అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు జెన్జీ నోట బాగా వినిపిస్తున్న ఇంకొక పాట ఏంటి అంటే ఫంకీ మూవీ నుంచి వస్తుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా భీమ్ సార్ సిసిరిలియో. వింటూనే ఉంటుంది ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జీ స్వాతితో.

0: Rainbow 101.9.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికి వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: ఇప్పటిలో ఉన్న ఇంగ్లీష్ తాని సర్పే లాల టోపీ రూసి ఫిర్ బి దిల్ హై హిందుస్థానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. ఆరోగ్య జీవనం, గాల్ బ్లాడర్ స్టోన్స్ హోమియోపతి చికిత్స గురించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన గాల్ బ్యాడర్ స్టోన్స్ హోమియోపతి చికిత్స, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చాయి, ఆపరేషన్ చేయించుకుంటున్నాము అని తరచుగా అక్కడ వింటూ ఉంటాము. అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి కారణం ఏంటి, దానివల్ల ఏర్పడే సమస్యలు ఏముంటాయండి?
1: ఈ కాలం మీరు అన్నట్టుగా ఇది చాలా తరచుగా వింటున్నాము. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే, ఫస్ట్ గాల్ బ్లాడర్ అంటే ఎక్కడ ఉంటుంది అర్థం కావాలి. లివర్ కింద చిన్న ఒక సంచిలా ఉంటుంది, దాంట్లో బైల్ అంటే పైత్య రసం ఒక రిజర్వాయర్ లాగా ఉంటుంది. అంటే ఉదాహరణకు మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ లేకుంటే మనం ఎప్పుడు ట్యాప్ వస్తే అప్పుడు నీళ్లు పట్టుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇలాంటి వాటర్ ట్యాంక్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకునే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఒక మనకు ఉపయోగపడే దాన్ని సమకూర్చారు భగవంతుడు.
0: ఒక స్టోర్ హౌజ్ లాంటిది,
1: ఒక స్టోర్ హౌజ్ లాంటిది, ఒక రిజర్వాయర్ లాంటిది. సో దీంట్లో ఏముంటుంది, పైత్యరసం ఉంటుంది. బైల్, బైల్ అనేది ముఖ్యంగా మనకు ఫ్యాట్ డైజెషన్కు, కొవ్వు పదార్థాలని అరిగించడానికి అది ఉపయోగపడుతుంది. ఈ బైల్ అనేది అందులో జమ అవుతుంటుంది. దాంట్లో జమ అయినప్పుడు ఎప్పుడైతే మనం ఫ్యాట్ తింటామో అది డైజెస్ట్ అవ్వడానికి డ్యూడెనంలోకి బైల్ సీక్రెట్ అయ్యి అక్కడ ఫ్యాట్ డైజెస్ట్ అవుతుంటుంది.
0: డాక్టర్ గారు, మామూలుగా బైల్ జ్యూస్ అంటే లివర్ ద్వారా వస్తుంది అని అంటారు కదా,
1: పర్ఫెక్ట్.
0: అది వచ్చి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది.
1: ఎగ్జాక్ట్లీ.
0: తర్వాత మనం తిన్న పరిమాణాన్ని బట్టి, ఏం తిన్నామన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని బాగా మన శరీరంలో ఎంత బైల్ జ్యూస్ రావాలన్నది ఈ గాల్ బ్లాడర్ నిర్ణయిస్తుందంట.
1: ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎక్కువ శాతం రావాలంటే గాల్ బ్లాడర్ నుండి వస్తుంది, అప్పటికప్పుడు రావాలంటే లివర్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. కానీ వెంటనే కావలసిన బైలు సరిపోకపోవచ్చు. ఒకరోజు మనం సాధారణంగా ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తిన్నాం అనుకోండి, మీరు ఇప్పుడు అన్నట్టుగా కరెక్ట్గా ఆ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ని డైజెస్ట్ చేయాలంటే ఇమీడియట్గా గాల్ బ్లాడరు దాన్ని బైల్ని పంపిస్తుంది, లివర్ నుండి బైల్ వస్తుంది, రెండు కలిసి ప్యాంక్రియాస్ నుండి కూడా కొన్ని ఎంజైమ్స్ వస్తాయి, వచ్చి అప్పుడు ఫ్యాట్ని డైజెస్ట్ చేస్తాయి. ఈ ఫ్యాట్లో కొలెస్ట్రాల్ యొక్క డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. అయితే ఇందులో జమైన ఈ బైలు, ఈ పైత్య రసము, దీన్ని ఒకవేళ ఇది కొంచెం గట్టిగా అయ్యి గడ్డగట్టినట్టుగా అయితే అందులో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. అది గడ్డగట్టినట్టుగా గట్టిగా అయిన దాన్ని మనం స్టోన్స్ అంటాం. ఆ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు సాధారణంగా 20-25% గాల్ స్టోన్స్ సైలెంట్గా ఉంటాయి. మామూలుగా సైలెంట్గా ఉన్నంత మట్టుకు ఎవరు పట్టించుకోకుండా వదిలేయచ్చు. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఏముంటుందంటే అవి చిన్నగా తయారైనవి, ఇంకా ఫ్యాట్ జమ అవుతూ కొలెస్ట్రాల్ టైప్ అవి స్టోన్స్ అవి పెద్దగా అవ్వచ్చు. పెద్దగా అయినప్పుడు అందులోంచి అది బయలుదేరి ఒకవేళ, ఎందుకంటే గాల్ బ్లాడర్ ఎప్పుడు ఫ్యాట్ జమైనప్పుడు అది కంట్రాక్ట్ అవుతుంది. ఈ కంట్రాక్ట్ అయినప్పుడు ఈ స్టోన్స్ కూడా బయటకు వెళ్ళి దాని మూతి దగ్గర కానీ దాని నెక్ దగ్గర కానీ ఆ ట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఇరుక్కుంటే అప్పుడు సివియర్ పెయిన్ రావడము, గాల్ స్టోన్ కాలిక్ అంటారు, తర్వాత జాండిస్ రావడము, డైజెషన్ అవ్వకపోవడం, ఈ లక్షణాలు వస్తాయి. ఈ గాల్ స్టోన్ కాలిక్ రావడానికి, ఇటువంటి రావడానికి

0: తక్కువ శాతం పాసిబిలిటీ ఉంది, కానీ ఆ పాసిబిలిటీ ఉంది అన్న దృష్టిలో పెట్టుకొని దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ మాదిరిగా అంటే కొవ్వుతో ఫార్మ్ అయిన ఒక గట్టి పదార్థం అంటున్నారు కదండి,
0: కరెక్ట్.
1: కిడ్నీ స్టోన్స్కి దీనికి తేడా ఎలా ఉంటుందండి?
0: కిడ్నీ స్టోన్స్ అనేవి వేరు. యాక్చువల్గా ఏంటంటే యూరిన్ ఫామ్ అయినప్పుడు అందులో ఉండే క్రిస్టల్స్, కాల్షియం ఆక్సలైట్ క్రిస్టల్స్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఇట్లా పిగ్మెంటరీ స్టోన్స్ కానీ, ఇటువంటివి కెమికల్స్ కానీ ఇవన్నీ జమై అవి ఒక చోట జమయ్యి అది అవ్వడం ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాలండి. మనకు స్టోన్ ఫామ్ అవ్వాలంటే జెనెటిక్ మేకప్లో ఆ పాసిబిలిటీ ఉండాలి,
1: ఆ టెండెన్సీ,
0: ఆ టెండెన్సీ ఉండాలి, ఆ ససెప్టబిలిటీ ఉండాలి. లేకపోతే మీరు ఏం చేసినా స్టోన్ ఫామ్ అవ్వదు. ఎందుకంటే ఒకే రూఫ్ కింద నలుగురు అన్నదమ్ములు ఉన్నా అందులో ఒకళ్ళకి స్టోన్ రావచ్చు, మిగతా ముగ్గురికి రాకపోవచ్చు. వాళ్ళందరూ ఒకే కుటుంబ సభ్యులైనా దాంట్లో మనం చెప్పలేము, జెనెటిక్ మేకప్ మీద ఆధారపడి ఉంటుంది. అది తెలుసుకున్న కిడ్నీ స్టోన్స్ వచ్చేవి క్రిస్టల్స్ డిఫరెంట్, యూరిన్లో ఉండే ఆ ప్రోడక్ట్స్ ఒక చోట జమయ్యి ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఆ స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. దానికి వచ్చే లక్షణాలు అవి, అది కూడా పెయిన్ వస్తుంది, దాన్ని రీనల్ కాలిక్ అంటాం, ఇందులో గాల్ స్టోన్ కాలిక్ అంటాం. దాంట్లో ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి యూరినరీ స్టోన్స్లో, గాల్ స్టోన్స్లో తక్కువగా ఉంటాయి కంపారిటివ్లీ.
1: కంపారిటివ్లీ కిడ్నీ యూరినరీ బ్లాడర్తో పోల్చుకున్నట్లయితే గాల్ బ్లాడర్ పరిమాణం కూడా చాలా చిన్నది,
0: చాలా చిన్నది.
1: ఒక విధంగా సామాన్యంగా అర్థం చేసుకోవాలంటే పూర్వము ఒక నూనె జాడీలో గనక అడుగున గట్టిబడ్డ నూనె ఉంటుంది,
0: పర్ఫెక్ట్,
1: అలా ఫార్మ్ అవుతుంది.
0: ఎగ్జాక్ట్లీ అలానే ఒక చోట జమయ్యి గడ్డ కట్టి ఒక చిన్న స్టోన్ ఫామ్లో తయారైతే దీన్ని గాల్ స్టోన్స్ అంటారు. అది మనకు అల్ట్రాసోనోగ్రామ్లో తెలుస్తుంటుంది.
1: ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడ్డాయి అని మనకు యుఎస్బి అబ్డామెన్ పరీక్షలో నిర్ధారించబడిన తర్వాత సామాన్యంగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందితో ప్రజెంట్ అవుతారండి?
0: ఇంతకుముందు నేను ఒక వెరైటీ చెప్పాను, యాక్సిడెంటల్ డిస్కవరీ. వాడికి తెలీదు, ఒట్టిగా వెళ్ళాడు, టెస్ట్ చేయించుకున్నాడు రొటీన్లో, దాంట్లో బయటపడింది, అది వేరు, అందులో ఏం లక్షణాలు ఉండవు. రెండవది ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ కొన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ, లేక కొంచెం ఎక్కువగా అబ్స్ట్రక్ట్ అయితే అక్కడ సివియర్గా కాలిక్ నొప్పి రావడం, అంటే ఈ పొట్ట ఉండే ఈ నాభి దగ్గర, నాభికి పైన ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ అంటారు, ఆ పొట్ట ఉండే దగ్గర అక్కడ డొక్క, అక్కడ నుండి రైట్ సైడ్ అటువైపు నొప్పి వస్తుంది, సివియర్గా నొప్పి వస్తుంది. దాంతో కూడి వామిటింగ్స్ ఉండొచ్చు, వాళ్ళకి చెమట పెట్టవచ్చు, చాలా వీక్ అవ్వచ్చు. ఒక్కోసారి ఇది ఎంత సివియర్ ఉంటుందంటే ఇది హార్ట్ ప్రాబ్లం ఏమో, ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం కూడా ఒక్కొక్కసారి ఈ డొక్కలో రావచ్చు అనుకొని తొందరగా బయలుదేరి పరిగెత్తి హాస్పిటల్కి వెళ్తారు, టెస్ట్ చేసి ఇది గాల్ స్టోన్ అంటారు. అదొక ప్రజెంటేషన్ ఉండొచ్చు. రెండో ప్రజెంటేషన్ ఒకసారి నొప్పి వచ్చింది, ఏదో మందు వేసుకున్నారు తగ్గిపోయింది, కానీ భయం ఉంటుంది మనసులో, ఈ నొప్పి వచ్చింది సార్ నాకు ఒకసారి చూడండి, మనం టెస్ట్ చేయిస్తే అందులో గాల్ స్టోన్స్ అని కనబడతాయి. సో డైజెషన్ సరిగా లేకపోవడం కానీ, సివియర్గా నొప్పి రావడం కానీ, లేక జాండీస్ రావడం కానీ, లేక సైలెంట్గా ఉండడం కానీ, ఇవి సాధారణంగా ఈ నాలుగు ప్రజెంటేషన్స్ ఉంటాయి.
1: ఎవరైనా ఇలా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల విపరీతమైన నొప్పి రావడం కానీ, లేదంటే వికారాలు వాంతులు రావడము, చెస్ట్లో పెయిన్ వచ్చేసి ఇబ్బంది అయ్యి ఇలాంటి ప్రజెంటేషన్తో వచ్చినప్పుడు హోమియోపతిలో ఏ రకమైన చికిత్స దీనికి అవైలబుల్ ఉందంటారండి?
0: ఫస్ట్ ఏమో మీరు అడిగిన క్వశ్చన్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అక్యూట్ ప్రజెంటేషన్, ఇమీడియట్గా నొప్పి, నొప్పి తగ్గాలి. మీరేం చేస్తారో తర్వాత వేరే విషయం, ఫస్ట్ ఆ పేషెంట్కి నొప్పి తగ్గాలి. ఆ నొప్పి యొక్క లొకేషన్, ప్రజెంటేషన్, దాంతో వచ్చిన వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ బట్టి మనం మందులు నిర్ధారించవచ్చు. అవి ఇమీడియట్గా సెకండ్స్లో పనిచేస్తాయి. అక్యూట్ ఇప్పుడు హోమియోపతికి ఒక చెడ్డ పేరుంది, ఇవి చాలా స్లోగా పనిచేస్తాయని. స్లోగా పనిచేసేది క్రానిక్ డిసీజ్లో. అక్యూట్ డిసీజ్లో ఈ రోజు నొప్పి రేపు తగ్గుతుందా అంటే ఎవడో తీసుకోడు మందు. ఈ రోజు నొప్పి ఇప్పుడే తగ్గాలి, అలా వేయగానే తగ్గుతుంది, అంటే కరెక్ట్గా మందు వేయగలగాలి. ఆ కరెక్ట్ మందు వేయడం ఎక్స్పీరియన్స్తో, నాలెడ్జ్తో ఈజీగానే వస్తుంది. దాంట్లో బెర్బెరిస్ వల్గారిస్ అనో మందు ఉంటుంది, లేకుంటే ఎకొనైట్ అనో మందు ఉంటుంది, లేక ఐరిస్ అని ఒక మందు ఉంటుంది, నక్స్వామిక ఉంటుంది. ఈ మందులు ఏమిటంటే మనం ఆ పేషెంట్ యొక్క లక్షణాలు, వ్యాధి పేరు మీద కాదు, పేషెంట్ యొక్క లక్షణాలు, నొప్పి ఎలా వచ్చింది, దాన్ని ఎలా, ఇప్పుడు ఒకసారి నొప్పి బాగా వచ్చింది, నొప్పి వచ్చినప్పుడు ముందుకు పూర్తిగా వంగిపోయాడు, ఇలా ఆ నొప్పిని చేత్తో ఒత్తుకుంటున్నాడు, ఇలా అంటే నేను కోలోసింత్ అనే మందు వేస్తాను, ఇమీడియట్గా తగ్గుతుంది. 2 డ్రాప్స్ మనం క్లినిక్లోనే వేస్తే కొంతసేపటికి అమ్మయ్యా అని లేచి నిలబడ్డట్టుగా నిలబడతాడు. సో అలాంటి అక్యూట్ పెయిన్ రిలీఫ్ కొరకు ఈ మందులు ఇమీడియట్గా వాడేందుకు హోమియోపతిలో ఖచ్చితంగా ఉన్నాయి.
1: అంటే

0: కేవలము హోమియోపతిలో దీర్ఘకాలంగా సమస్య సమాధానం దొరకదు, ఎంతో కాలం తర్వాత కానీ మెడిసిన్ క్లిక్ అవుతుంది. ఇవి కేవలం ప్రజల్లో ఉండే ఒక అపోహ మాత్రమే.
1: 100%
0: అక్యూట్ రెమెడీస్కి నేను విన్నాను డాక్టర్ గారు, కొన్ని విషయాల్లో హోమియోపతి మిరాక్యులస్గా అంటే విత్ ఇన్ ఎ మినిట్ కూడా రిలీఫ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటారు. ఈ గాల్ బ్యాటర్ స్టోన్స్లో వచ్చే నొప్పిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండంటారా?
1: తప్పకుండా. అలా మేము కోకోలలో చూసాం. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 43 ఏళ్ళ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా గురుగారులు ఉన్నారు, చాలామంది మా కలీగ్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, చాలామంది క్లినిక్లో ఈ పెయిన్తో వచ్చిన వాళ్ళకి. మా హ్యాన్మన్ కూడా అదే మాట చెప్తాడు, ఆ పెయిన్ అక్యూట్ డిసీజ్లో పెయిన్ అతి త్వరలో రిలీఫ్ రావాలి. మందు వేసామంటే కరెక్ట్ అయితే అతి త్వరలో అమ్మయ్యా అనాలి పేషెంట్, తగ్గింది అన్నట్టుగా చెప్తాడు. సో అలా ఖచ్చితంగా తగ్గేవి మందులు ఉన్నాయి.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే ఆ డిస్కంఫర్ట్ని అక్యూట్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఆ ఏర్పడ్డ స్టోన్స్ని కరిగించే ప్రయత్నంలో మన హోమియోపతి చికిత్సలో ఏమైనా అవకాశం ఉందంటారా?
1: తప్పకుండా ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక యాక్సిడెంటల్లీ ఏదో డిస్కవర్ అయిన మందులకి ఏ సిమ్టమ్స్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉండవు అన్నప్పుడు దాంట్లో కొలెస్ట్రినమ్ 6X అని, ఫెల్టారీ 6X అని ఇవి ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆ మందులు రెగ్యులర్గా వాడితే ఆ స్టోన్స్ కరిగిపోయి వాళ్ళకి ఏమీ తెలియకుండానే వెళ్ళిపోతుంది. మనం 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ అల్ట్రాసోనోగ్రామ్ చేయిస్తే అందులో స్టోన్స్ ఉండవు. అలా కూడా చాలామంది పేషెంట్లు ఉంటారు. ఎక్కువ శాతం పేషెంట్స్ ఎవరికైతే కొన్ని సింటమ్స్ వచ్చాయి, ఇప్పుడు తగ్గాయి, ఇప్పుడు ఇంకా స్టోన్స్ ఉన్నాయి, ఇవి తగ్గాలి. ఈ స్టోన్స్ మళ్ళీ నొప్పులు రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. దాంట్లో కాంప్లికేషన్ కోలిసిస్టైటిస్ అంటారు, అంటే గాల్ బ్లాడర్ వాల్ ఒక పుండులాగా అయ్యి సివియర్ నొప్పి వస్తుంటుంది. అది బాధాకరంగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కింద ఆపరేషన్ కూడా చేస్తారు. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే లోపల ఉన్న స్టోన్స్ ఎక్స్పెల్ అవ్వాలి. అవి అవ్వాలంటే 2 మార్గాలు. ఒకటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. గాల్ స్టోన్స్ అన్నవి లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇప్పుడు లేటెస్ట్ డెఫినేషన్ అకార్డింగ్ టు మెడిసిన్ ఈజ్ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మీరు తినే ఆహారం, మీరు నడిచే పద్ధతి, మీ యొక్క హ్యాబిట్స్, వీటి మీద ఆధారపడి జెనెటిక్ మేకప్ ఆఫ్కోర్స్ ఉంది, కానీ మీరు కూడా దానికి కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఆ స్టోన్స్ ఫామ్ అయ్యేట్టు తయారు చేస్తారు. వాటిని మీరు అవాయిడ్ చేసుకొని కరెక్ట్ చేసుకొని ఎక్సర్సైజు, మీ డైట్ మీద ఒక దృష్టి, ఇవన్నీ చేయాలి. అది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒక ట్రీట్మెంట్ పార్ట్. సెకండ్ ట్రీట్మెంట్ పార్ట్ హోమియోపతిలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. అంటే మీ యొక్క పూర్తి లక్షణాలు, మానసిక శారీరక లక్షణాలు, మీ పాస్ట్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ, ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొని, అందుకే హోమియోపతి డాక్టర్ కేసు తీసుకోవడానికి ఓ మినిమం 1/2 అవర్ పడుతుంది. మొత్తం లక్షణాలన్నీ కనుక్కొని వాటన్నింటినీ క్రోడీకరించి ఒక చార్ట్ తయారు చేసి దాన్ని మ్యాచ్ అయ్యే డ్రగ్ని మనం కరెక్ట్గా ఫాలో చేస్తే లోపల ఉన్న స్టోన్స్ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. మనం అవి చూడొచ్చు, మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద స్టోన్స్ ఏమవుతాయంటే మేము ఎవ్రీ 2 మంత్స్కి స్కాన్ చేయిస్తే వాటి సైజ్ తగ్గుతుంది. నిన్ననే ఫర్ ఎగ్జాంపుల్ మా పేషెంట్ రాయచూరులో ఉంటారు, ఆ పేషెంట్కి 23 mm స్టోన్ ఉండింది, 2.3 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ అన్నట్టు. అంత పెద్ద స్టోన్ చిన్న దాంట్లో ఉండడం పెద్దదే, అది అది ముక్కలు ముక్కలు అయిపోవాల్సిందే, ఎందుకంటే అంత పెద్దది వెళ్ళి ఆ ట్యూబ్లో ఇరుక్కుపోతుంది. సో అది తగ్గుతూ తగ్గుతూ రావాలి. దాని సైజు ముక్కలుగా పోయిందో లేదో మనకు తెలియదు కదా,
0: కరుగుతూ రావాలి.
1: కరుగుతున్నదని తెలియాలంటే మళ్ళీ అల్ట్రాసోనోగ్రామ్లో సైజ్ తెలియాలి. ఆ 23 mm ఉన్నది, నిన్న అతను రిపోర్ట్ తీసుకొస్తే 17 mm వచ్చింది. వీహ్యావ్ నాట్ క్యూర్డ్ ఇట్, క్యూర్ అవ్వాలా, కానీ తగ్గింది, సిమ్టమ్స్ లేవు, హాయిగా ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ ఒక 2 మంత్స్ మందిచ్చి పంపించాం, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు స్కానింగ్ తీసుకురండి అంటాం. సో దాన్ని పట్టుకొని అలా చూసి సిమ్టమ్స్ ఉండొద్దు, పేషెంట్ ఇంప్రూవ్ అవ్వాలి, స్కానింగ్లో కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ కనబడుతూ స్టోన్స్ వెళ్ళిపోయేట్టు ఉండాలి. సో అది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఒకటి, రెండవది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఈ రెండు ముఖ్యం.
0: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతిలో యోగా, వ్యాయామము, ఆసనాలు, ధ్యానము ఇవన్నీ ఒక ప్రక్రియలో, కుటుంబ ప్రక్రియలోనే ఒక భాగంగా ఉండిపోయాయి, మన జీవన క్రమంలోనే ఒక భాగంగా ఉన్నాయి. ఇది పాటించడం వల్ల ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంటారా?
1: తప్పకుండా అండి. మన లైఫ్ స్టైల్, దైనందిన జీవిత కార్యక్రమాన్ని మనము కరెక్ట్గా మార్చుకోగలిగితే యోగాలో లేని అది లేదండి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. యోగా చేయగలిగితే రోజు, అంతసేపు చేయలేమంటే దాన్ని కూడా షార్ట్ అండ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ప్రాణాయామ చేస్తే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాణాయామ నేర్చుకున్న తర్వాత మన ప్రజల్లో 10% ఫాల్ ఇన్ ఆస్థమాటిక్స్ వచ్చింది. అది మెడికల్ సైన్స్లో స్టాటిస్టిక్స్లో ఉంది. సో ప్రాణాయామకు అంత పవర్ ఉంది. మెడిటేషన్, మీరు మెడిటేషన్ చేయగలిగితే బీపీ లక్షణాలు, షుగర్ లక్షణాలు, హార్ట్ అటాక్లు ఇవి

0: పూర్తిగా ప్రివెంట్ కాకపోవచ్చు, కానీ వాటి ఇంటెన్సిటీ కాంప్లికేషన్స్ రాకుండా వాటన్నింటినీ తగ్గించుకోవచ్చు. సో మెడిటేషన్కి అంత పవర్ ఉంటుంది. తర్వాత ఈ ఆహార నియమాలు, వీటన్నింటిని చేసుకుంటూ పోతుంటే మీ యొక్క లైఫ్, ఒక్కటి గుర్తుంచుకోండి, ఆన్ ఎనీ గివెన్ డే మెడికల్ సైన్స్ ఏ సిస్టమ్ అయినా కానివ్వండి, హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, ఎనీథింగ్, అవి మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తాయి, క్వాంటిటీ ఇవ్వవు. క్వాంటిటీ భగవంతుడు నిర్ణయించి పంపించాడు మీకు. ఏ రోజు మీరు పైకి వెళ్ళాలో ఆ రోజు వెళ్తారు, కానీ ఆ రోజు వరకు లాక్కుంటూ వెళ్తారా, హాయిగా వెళ్తారా అన్నది నిర్ణయించేది మీ లైఫ్ స్టైల్, మీకు హెల్ప్ చేసే మెడికేర్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.

ఇప్పటివరకు ఆరోగ్య జీవనం శీర్షికన గాల్ బ్లాడర్ స్టోన్స్ హోమియోపతి చికిత్స గురించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes. గుడ్ ఈవినింగ్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జెన్ జీ షోలో. సో అసలు 6 o'clock అయిపోయిందంటే మన జెన్ జీ షో టైం అయినట్టే. రీల్స్, మీమ్స్, ట్రెండ్స్, వైరల్ ఛాలెంజెస్ ఇవన్నీ మన డైలీ లైఫ్లో భాగమే కదా. మరి ఈ కొత్త జనరేషన్ ఆలోచనలు, అలవాట్లు, ఫన్ మూమెంట్స్, క్రేజీ ట్రెండ్స్ గురించి ముచ్చట్లు చెప్పుకునే షోనే మన జెన్ జీ షో. కాబట్టి మీ ఫోన్ని పక్కన పెట్టకండి, ఇయర్ ఫోన్స్ తీసేయండి, ఎందుకంటే వచ్చే గంటంతా ఫుల్గా జెన్ జీ వైబ్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మజా. స్టార్ట్ చేసిద్దామా? మరి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ ఆది చిందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈ రోజుల్లో సైలెంట్ వాకింగ్ అనే ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది కదా జెన్జీస్లో. వాకింగ్కి వెళ్తే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలామంది ఫోన్ కూడా తీసుకెళ్లకుండా పాటలు కూడా వినకుండా చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ పక్షుల శబ్దం వింటూ తన ఆలోచనలతోనే కొంతసేపు నడుస్తున్నారు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందట, స్ట్రెస్ కూడా తగ్గుతుందట. మన జీవితంలో ప్రతి నిమిషం నోటిఫికేషన్లతోనే నిండిపోతుంటే రోజులో 10 నిమిషాలైనా మన కోసం కేటాయించడం ఎంత బాగుంటుందో కదా. మరి మీరు కూడా ఒకసారి సైలెంట్ వాకింగ్ ట్రై చేస్తారా? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ ఆజీ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆజి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, హైదరాబాద్లో ఈ మధ్య చాలామంది జెన్ జీ ఏం చేస్తున్నారు, వీకెండ్స్ రాగానే క్లీనింగ్ డ్రైవ్స్ చేస్తున్నారు. అదేంటి, సండే మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్కులు, చెరువులు, రోడ్ల పక్కన ఉన్న చెత్తని మొత్తం కూడా క్లీన్ చేస్తూ, ఇది మన సిటీ, దిస్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక మంచి థాట్తో ముందుకొస్తున్నారు. ఇంకొందరు అసలు చెత్త వేయొద్దని అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తున్నారు. చిన్న మార్పే అయినా చాలా చాలా పెద్ద రిజల్ట్ ఉంటుంది, ఏమంటారు? సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మీరు రోడ్డు పైన చెత్త వేస్తున్నారంటే జాగ్రత్త, మీ వీడియో ఆర్ మీ ఫోటో సోషల్ మీడియాలో రావచ్చు. సో బీ కేర్ఫుల్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: 101.9. కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన

0: పేరిణీ నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆజ చెందిన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈ మధ్య మన ఎక్కడి ఫ్రెండ్స్ కలిసినా ఏం చేసినా కూడా ముందుగా మనము ఒక రెస్టారెంట్కి వెళ్తాము, లేకపోతే ఇంకేదో ఫుడ్ కోర్ట్కి వెళ్తాము. సో అలా మనీ స్పెండ్ చేసే డేసే మనకు ఎక్కువ ఉంటాయి. కానీ నో స్పెండ్ ఛాలెంజ్ గురించి విన్నారా? జెన్ జీలో ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండ్. ఒకరోజు, ఒక వారం లేదా ఒక నెల వరకు అవసరం లేని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉండడం అట. అంటే బయట కాఫీ తాగడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం, ఫుడ్ ఆర్డర్స్ అన్నిటినీ ఆపేయడం, నిజంగా అవసరమైన వాటికి మాత్రమే మనీని స్పెండ్ చేస్తారు. దీనివల్ల సేవింగ్స్ పెరగడమే కాదు, మనం ఎంత అనవసరంగా ఖర్చు చేస్తున్నామో కూడా తెలుస్తుంది. మరి మీకు ఏవేక్ నో స్పెండ్ ఛాలెంజ్ ఇస్తే పూర్తి చేయగలరా? ఏమంటారు? జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. మీరు కూడా ఈ వీక్ని నో స్పెండ్ వీక్గా ట్రై చేయండి. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆజ చెందిన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. దీస్ డేస్ ఫోటో డంప్ అనే వర్డ్ చాలా చాలా వినిపిస్తోంది. ఒకప్పుడు ఏ ఫోటో పోస్ట్ చేయాలన్నా అవర్స్ అవర్స్ కూర్చొని మనం దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జెన్జీ మాత్రం ట్రిప్లో తీసిన చిన్న చిన్న మూమెంట్స్, బ్లర్డ్ ఫోటోస్, ఒక నవ్విన ఫోటోలు, ఫుడ్ పిక్స్, సన్సెట్ క్లిక్స్ అన్నీ ఒకేసారి డంప్ చేస్తున్నారు. ఎందుకంటే లైఫ్ పర్ఫెక్ట్గా కాకుండా రియల్గా ఉండాలని వాళ్ళ ఆలోచన. ఫిల్టర్స్ అంటే మెమరీస్ ముఖ్యం అంటున్నారు. ఫిల్టర్స్ ఈరోజు, రేపు, ఎన్ని రోజులు ఫిల్టర్స్ వేస్తాం కాదు కదా. సో మెమరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ గ్యాలరీలో కూడా ఇలాంటి ఫోటో డంప్ రెడీగా ఉందా? సో జస్ట్ క్లిక్ వింటుండీ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహ
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైన మీ మా మనందరి ఫేవరెట్ షో హలో రెయిన్బోకి స్వాగతం, సుస్వాగతం. సో సరదాగా ప్రతిరోజు టాపిక్సేనా, టాపిక్స్ కాకుండా ఈరోజు ఏమనుకున్నానంటే ఒక చిన్న టంగ్ ట్విస్టర్. ఆ టంగ్ ట్విస్టర్ అందరూ కాల్ చేసి చెప్పేసేయాలి, ఓకేనా? మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003030, 0402323484821, 0402970471. సో ఈరోజు టంగ్ ట్విస్టర్ ఏంటంటే, తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. సో ఇది నాకు కాల్ చేసి మీరు చెప్పేసేయాలి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ

0: చందన రెయిన్బో తో మీ జీవితం రంగులమయం చిన్న పాట తర్వాత కాల్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, స్టే ట్యూన్డ్.
1: అట్లా నవ్విసి స్పార్క్ మాకే బాబు.
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డప్పుడు కొట్టండి.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఈరోజు నేనిచ్చిన టంగ్ ట్విస్టర్ ఏంటంటే, స్లోగా చెప్తాను ఇప్పుడు, బాగా వినండి.

మళ్ళీ ఫాస్ట్గా మీరు చెప్పేయాలి. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. దిస్ ఇస్ ద టంగ్ ట్విస్టర్. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970471. సో ఇది కాకుండా మీకు తెలిసిన టంగ్ ట్విస్టర్స్ కూడా మాతో పంచుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ దాన్ని ట్రై చేస్తారు. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆజు చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello Rainbow, విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మనం ఇచ్చింది ఒక మంచి టంగ్ ట్విస్టర్. మళ్ళీ చెప్పేస్తున్నాను, తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. దీన్ని ఫాస్ట్గా చెప్పాలి. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? చెప్పండి సార్.
2: తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు.
1: వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్ అండి.
2: ఇంకొకటి చాలా టఫ్ గా ఉంటుంది, అది ఇంగ్లీష్ లో ఉంటుంది.
1: యా చెప్పండి.
2: షీ సెల్స్ సీ షెల్ఫ్ ఇన్ ఎ సీ షోర్.
1: ఓకే, సో నెక్స్ట్ కాలర్ ని ట్రై చేయి వద్దాం అది. థ్యాంక్ యూ అండి.
2: ఓకే అండి. షీ సెల్స్ సీ షెల్ఫ్ ఇన్ ఎ సీ షోర్.
1: ఓకే. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? గుడ్ ఈవినింగ్ నానా, విన్నావా టంగ్ ట్విస్టర్?
3: బాగున్నావా?
1: హలో
3: ప్రశాంతి. హలో,
1: సారీ,
3: బాగున్నావా?
1: రాంగ్ నెంబర్ అండి.
3: ప్రశాంతి,
1: చెప్పనా? చందన నా పేరు. ఓకే అండి, చెప్పండి చెప్పండి.
3: తిన్నాడు.
1: వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇలా మరికొంతమంది కాలర్స్తో మాట్లాడేసేద్దాం, టంగ్ ట్విస్టర్ చెప్పేసేద్దాం. చూసారా, చెప్తుంటేనే నాకే టంగ్ ట్విస్ట్ అవుతుంది. సో ఇంకా ట్రై చేసేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
4: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
5: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
4: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
5: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
4: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
5: ఎస్, డోంట్ మిస్ ఇట్.
6: Stay tuned, stay bright, vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: Did you know there's a theater fest at Rakendra Bharti tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మనం టాపిక్ కాకుండా టంగ్ ట్విస్టర్ ఇచ్చాం కదా, అది ఒక్కసారి చెప్పేస్తాను. మళ్ళీ మీరు 3 times రిపీట్ చేసి ఫాస్ట్గా చెప్పాలి. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: నమస్కారం, గుడ్ ఈవినింగ్ అమ్మా, నేను రమణయ్యను.
3: రమణయ్య గారు చెప్పండి.
4: మీరు గ్యాస్ మాకందరూ ఎగ్జామ్ పెట్టినావు. తాత తాటి తోటలో తాటి గింజ తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తీయగా తిన్నాడు. తాత తాటి తాటి తోటలో తీయగా తాటి గింజ తిన్నాడు.
3: ఓకే, తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు.
4: అదే తాత తీయగా తిన్నాడు. సరే, అయిందే నేను ఒకటి చెప్తా.
3: చెప్పండి.
4: ఆరు ఎర్ర లారీలు మూడు తెల్ల లారీలు.
3: ఓకే, థ్యాంక్ యూ
4: సో మచ్.
3: నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: నమస్తే అండి.
3: నమస్తే, గుడ్ ఈవినింగ్,
5: మంగా బస్తన్ మాట్లాడుతున్నాను.
3: మంగా గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
5: కాదు, మాకు ఎంత పని అంటే ఎప్పుడు ఫోన్ కలవాలని నెంబర్ నొక్కడానికి వేళకు పని ఉండేది. ఇప్పుడు మా నాన్నకి కూడా పని పెట్టేశారు.
3: అదే కదా మరి, రొటీన్ గా రెగ్యులర్ గా ఉంటాయా? మరి
5: బాగుంది, సూపర్. కాకపోతే 3 times చెప్పలేండి కానీ, ఎందుకంటే రాసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం కదా ఇక్కడ.
3: అమ్మో, అడ్వాన్స్ ఉన్నారు. చెప్పేసేయండి.
5: అదే, తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. చాలు, ఒకసారి ఇంకోటి నేను చెప్తాను. జనార్ రామకృష్ణ గుర్తు చేశారు మీరు, మేక తోక.

0: మేకకు మేక, మేక తోకకు తోక మేక. మీరు విన్నారా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఉంటుంది అన్నమాట.
1: తెనాలి
0: రామకృష్ణుడు ఇస్తారు అన్నమాట. చాలా బాగుంది టాపిక్.
1: సూపర్
0: అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
1: సో అది మన టంగ్ ట్విస్టర్. సో ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ మనం కాల్స్ తీసుకుందాం. సో మన హలో రెయిన్బోని కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మనము టాపిక్ కాకుండా టంగ్ ట్విస్టర్ ఇచ్చాము. అదేంటంటే, తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. దీన్ని 3 times ఫాస్ట్గా చెప్పాలి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323300, 0402323484821, 0402970471. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: హలో, గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్.
2: యా, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: తాత తాటి తోపులో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తిన్నాడు. అయితే పైన రెండు కింద ఒకటి, పైన రెండు కింద ఒకటి, పైన రెండు కింద ఒకటి.
2: ఓకే,
3: నా తంగు. అయితే 6 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు ఈ లారీల్లో మీరు, మీవేమో 3, 4, 3, రమణయ్య గారు 3.
2: ఓకే అండి, ఓకే, ఫైన్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: సుగంధ పరమలాలు అందించే ఓ చందన, నీకు సంధ్యా వందనం.
2: ఓకే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మురళి అండి, ఎలా ఉన్నారు?
2: ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు?
4: వెరీ ఫైన్ అండి.
2: యా, చెప్తారా?
4: అలానే నవ్వుతూ ఉండండి, బాగుంటుంది.
2: ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్, చెప్పండి.
4: అది నేను సరిగ్గా వినలేదు, ఒకసారి చెప్తే. నేను
2: తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు.
4: తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు.
2: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
4: అయితే ఒక సాంగ్ అడుగుతాను, మీరు ప్లే చేస్తా అంటే అడుగుతాను.
2: ఓకే, ట్రై చేస్తాను, చెప్పండి.
4: జైల్ అవకుష నుంచి సింగ్ జరా సింగ్.
2: ఓకే అండి, ఫైన్, థ్యాంక్ యూ,
4: హ్యావ్ ఎ గ్రేట్ డే.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట సంగతి. ఇంకా చాలా టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయి మనకి. సో ఒక సాంగ్ వినేసేద్దాం, దెన్ మనం బ్యాక్ టు కాల్స్. వింటుండీ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello Rainbow with me Ajay Chandana. Rainbow తో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు టంగ్ ట్విస్టర్ ఇచ్చాను. అదేంటంటే తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. దీన్ని 3 times ఫాస్ట్గా చెప్పాలి. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030 0402323 4821 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ చంద్రగారు, నేను నరసింహారెడ్డి ప్రేమాతిపేట నుండి.
1: చెప్పేసేయండి.
2: 3 సార్లు 10th class లో కూడా 8 సార్లు చదవలేదు మేడం.
1: చెప్పండి.
2: తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. మేడం తాటి అంటే మేడం?
1: తాటి పండు సార్. తాటి తాటి తోటలో తాటి
2: పండేనా మేడం? ఓకే, నాకు డౌట్ ఉంది, అంచుకుంటే అడిగిన మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ మేడం.
1: నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ అండి, రేణుక అత్తాపూర్.
1: యా, చెప్పండి రేణుక గారు.
3: బాగున్నారా అండి?
1: ఫైన్, మీరు బాగున్నారా?
3: బాగున్నాం అండి.
1: యా, చెప్పండి, విన్నారా టంగ్ ట్విస్టర్?
3: విన్నామండి.
1: యా యా, చెప్పేసేయండి ఫాస్ట్ గా.
3: తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు.
1: వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: Next caller.
1: ఒక మళ్ళీ కాల్స్ తీసుకునే లోపు ఒక మంచి సాంగ్ వినేసేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Ajay Chandra. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: గుడ్ ఈవినింగ్ చందన మేడం గారు. ఇలాంటి ట్రాఫిక్ చేస్తున్నారంటే మీ మేధస్సుకి, మీ తెలివితేటలకు చాలా నమస్కారాలు మేడం. చందన మేడం గారు, ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జోబీ.

0: ఓకే అండి, చెప్పండి.
1: ఇకపోతే మా తాత తాటి తోటలో తాటి పండు తీగా తిన్నాడు. మా తాత తాటి తోటలో తాటి పండు తీగా తిన్నాడు. మా తాత తాటి తోటలో తాటి పండు తీగా తిన్నాడు. మూడు ఎర్రలారీలు, ఆరు పచ్చలారీలు, మూడు ఎర్రలారీలు, ఆరు పచ్చలారీలు, ఆరు మూడు ఎర్రలారీలు, ఆరు పచ్చలారీలు, మూడు ఓలేటి రామకర్రావు గారికి, మూడు రమణయ్య గారికి, మూడు మీకు, మూడు నాకు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్
1: చాలా చాలా
0: కాలింగ్,
1: థ్యాంక్స్
0: థ్యాంక్ యూ
1: అండి.
0: సో మచ్. ఎస్, నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతానండి.
0: చెప్పండి.
2: తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు. తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు.
0: ఓకే, వెరీ గుడ్ అండి,
2: తాత
0: థ్యాంక్ యూ సో
2: తాటి
0: మచ్.
2: తోటలో తాటి తాటి తీయగా తిన్నాడు. అది
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో అలన్నమాట సంగతి, ఈరోజు మన మన షో అంతా టంగ్ ట్విస్టర్తో ట్విస్ట్ అవుతుంది. సో చిన్న సాంగ్ వినేద్దాం, మళ్ళీ కాల్స్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Rainbow 101.9. Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, RJ Chandana. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ చందన గారు, మీ పరిమళాలు ఇక్కడ దాకా వస్తున్నాయి మాకు.
0: థ్యాంక్ యూ, చెప్పండి.
1: కౌసల్య హిమాయత్ నుంచి మాట్లాడుతున్నా.
0: రచయిత్రి గారు, రచయితలను పెంచి పోషించేవారు. చెప్పండి.
1: పాప తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు, తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు, తాత తాటి తోటలో తాటి తీయగా తిన్నాడు.
0: వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ.
1: తర్వాత నేను ఒకటి బ్రహ్మానందం చెప్తాను, నేను స్పీడ్ గా చెప్పను, ఒకసారి చెప్పేసి వదిలేస్తా.
0: చెప్పండి.
1: డోంట్ ట్రబుల్ అన్లెస్ ట్రబుల్ ట్రబుల్స్ యూ. If you trouble, trouble will trouble you.
0: Yeah, good one actually.
1: Brahmananda Gar chepta, don't trouble unless trouble troubles you. If you trouble, trouble.
0: If you trouble, trouble will trouble you. Yeah. Okay, Andy, thank you so much.
1: Taranga gutu chinna, Brahmananda Andy.
0: Yeah.
1: I'm just speedga cheppadam kashtam adi. Inkoti kuda Hindi lo undi kaani adi chaala peddadi. Chaatini chaachi ko chaani chokme. చట్పటి ముఖ్యలాయి అనే ఏదో ఒకటి ఉంటుంది, చాలా పెద్దది, అది ఇంకా పెద్దది. అదే హిందీలో కొంచెం స్పీడ్ చెప్పడం కష్టం, ఇంగ్లీష్ నయం, అందుకని చెప్పా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ.
0: అదన్నమాట సంగతి. ఇంకా మన షోలో చాలా మంది కాల్ చేసి టంగ్ ట్విస్టర్స్ ని చెప్పాలి, మనం చెప్పిన దాన్ని రిపీట్ చేయాలి. దానికన్నా ముందు ఒక చిన్న సాంగ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించారు.

ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం లేఖ పంపింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం బీఎల్ఓలు ఇంటింటి సర్వేను ఆగస్టు 3 వరకు నిర్వహిస్తారు. ఆగస్టు 10 ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ఫారాన్ని నింపి కరీంనగర్ చైతన్యపురిలోని సాధనా స్కూల్లో బీఎల్ఓకు సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఈరోజుతో గడువు ముగిసినప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. తెలంగాణ నుండి యూకేకు వెళ్లే తొలి ఎగుమతి సరుకుల రవాణాను హైదరాబాద్, నిజామాబాద్లలో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్ క్యాపిటల్గా మార్చడానికి నమ్మకము, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన నైపుణ్య పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ కేంద్ర మంత్రి జయంత్ చౌదరి పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Yes, welcome. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మన తెలంగాణ కల్చర్, ట్రెడిషన్, ఫెస్టివల్స్, హ్యాండ్లూమ్స్, ఫుడ్, హిస్టరీ, ఇలా మన నీళ్ళలో దాగి ఉన్న ఎన్నో స్పెషల్ విషయాల గురించి తెలుసుకునే అందమైన షోనే తెలంగాణ. ప్రతిరోజు ఒక కొత్త టాపిక్, ఒక కొత్త విశేషంతో మీ ముందుకు వచ్చేస్తాం. మరి ఈరోజు తెలంగాణ స్పెషాలిటీ గురించి ఏం మాట్లాడబోతున్నానో వినిద్దామా? ఒకప్పుడు తెలంగాణ పేరు చెప్పగానే మన చెవుల్లో మారుమోగే ఒక శబ్దం, అదే డప్పు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, బోనాలు జరుగుతున్నాయి. పోతురాజు ముందుకు వస్తున్నాడు, అమ్మవారికి ఘటం తీసుకొస్తున్నారు. ఇంతలో డమ్ డమ్ డమ్ అంటూ డప్పు మోగిందనుకోండి, అస్సలు ఆ ఫీలింగే వేరే లెవెల్ కదా. కానీ మీకు తెలుసా, డప్పు అనేది కేవలం పండగల్లో వినిపించే వాయిద్యం కాదట. ఒకప్పుడు గ్రామంలో ఏ సమాచారం చెప్పాలన్నా డప్పే మీడియా. ఊర్లో సభ ఉందా, జాతర మొదలైందా, రాజు ఆజ్ఞ వచ్చిందా,

అందరినీ ఒకే చోటికి పిలవాలా, డప్పు మోగించేవారట. అందుకే ఇప్పటికీ డప్పు కొట్టి చెప్పాలా అనే మాట వింటుంటాం. అది సామెత కాదు, మన చరిత్ర. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

Rainbow 101.9. Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో డప్ అంటే కేవలం సంగీతం కాదు, ప్రజలని ఒక్కటిగా చేర్చిన గొప్ప సాధనం కూడా కదా. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం. మనం డప్పు శబ్దం వింటాం, కానీ అది ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? డప్పు తయారు చేయడం కూడా ఒక కళే. మంచి చెక్కను ఎంచుకుని గుండ్రంగా తయారు చేస్తారు. దానికి మేక లేదా దూడ చర్మాన్ని బిగుతుగా కడతారు. ఆ చర్మం ఎంత పర్ఫెక్ట్గా బిగిస్తే డప్పు శబ్దం కూడా అంత బాగుంటుంది. అంటే మనం 2 నిమిషాలు విని ఎంజాయ్ చేసే ఆ బీట్ వెనుక ఒక కళాకారుడి రోజుల తరబడి శ్రమ ఉంటుంది. అందుకే డప్పు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు, చేతి వృత్తి, కళ, సాంప్రదాయం ఇవన్నీ కలిసిన తెలంగాణ వారసత్వం. అది తెలంగాణ అంటే ఏమంటారు? వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డప్పు గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ గర్వంగా చెప్పుకోదగ్గ వాయిద్యం డప్పు. డప్పు గురించి మాట్లాడితే డప్పు కళాకారుల గురించి చెప్పకుండా ఎలా ఉంటుంది? బోనాల ఊరేగింపులో ముందుండి డప్పు కొడుతున్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎంత ఎనర్జీ ఉంటుందో అసలు. ఎండలేదు, వానలేదు, గంటల తరబడి ఒకే రిధమిక్గా వాళ్ళు డప్పుని వాయిస్తూనే ఉంటారు. వాళ్ళు కేవలం బీట్ వేయడం కాదు, మొత్తం ఊరికే ఉత్సాహాన్ని ఇస్తారు. చిన్నపిల్లలు డాన్స్ చేయాలన్నా, పోతురాజు స్టెప్ వేయాలన్నా, జాతరలో భక్తులు ఊగిపోవాలన్నా డప్పే కారణం. అందుకే డప్పు కళాకారులని చాలామంది తెలంగాణ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు. వాళ్ళు లేకపోతే మన పండుగల్లో ఆ జోష్ ఉండదు కదా, ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

Rainbow 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తెలంగాణ ఉద్యమం గుర్తుందా? ఆ ఉద్యమంలో ఒక నినాదం ఎంత పవర్ఫుల్గా వినిపించిందంటే అలాగే ఒక శబ్దం కూడా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. అదే డప్పు. ర్యాలీలైనా సభలైనా సాంస్కృతిక కార్యక్రమాలైనా డప్పు మోత వినిపించేది ఆహా. ఎందుకంటే డప్పు శబ్దం వినగానే ఒక ఎనర్జీ వస్తుంది. అది భయాన్ని కాదు ధైర్యాన్ని పెంచుతుంది. అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా డప్పుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. డప్పు కేవలం సంగీతం కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తు. ఈ రోజుల్లో డీజేలు వచ్చాయి, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ వచ్చాయి, కానీ బోనాలకు మాత్రం ఇప్పటికీ డప్పే కావాలి. ఎందుకంటే డప్పు శబ్దాన్ని ఏ స్పీకర్ కూడా రీప్లేస్ చేయలేదు. ఇప్పుడు ఇంకో మంచి విషయం ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు డప్పు నేర్చుకుంటున్నారు. స్కూల్స్లో, కాలేజెస్లో, కల్చరల్ ఈవెంట్స్లో డప్పు ప్రదర్శనలు పెరిగాయి. ఇవి చూస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది, మన సాంప్రదాయాన్ని కొత్త త్వరం గర్వంగా ముందుకు తీసుకెళ్తోంది. అది నిజంగా ప్రతి తెలంగాణ వాడికి ఆనందించాల్సిన విషయం. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: నాకు ఈ మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి
1: సురా పానంతో నీ సోపతికి దావత్ ఇవ్వాలని పబ్బతి పట్టినం జరభద్రంగా ఎల్లి రాబిటో.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ విత్ మీ ఆజీ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మన తెలంగాణ గుండె చప్పుడు ఏంటంటే అది డప్పు. పండగైనా పోరాటమైనా జాతరైనా డప్పు మోగితే మన కాళ్ళు ఆటోమేటిక్గా కదిలిపోతాయి కదా. అలాంటి మన డప్పు కళకు ఇప్పుడు జాతీయ స్థాయిలో మరో గొప్ప గుర్తింపు వచ్చింది. 2022 ప్రతిష్టాత్మకమైన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ని తెలంగాణకు చెందిన అంగడి భాస్కర్ గారు డప్పు జానపద సంగీత విభాగంలో అందుకున్నారు. ఆ అవార్డును సంగీత నాటక అకాడమీ యువ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించేందుకు అందిస్తుంది. మన పల్లె సంస్కృతి, మన సాంప్రదాయం, మన డప్పు శబ్దం ఇప్పుడు దేశం మొత్తం వినిపించే స్థాయికి చేరిందంటే అది నిజంగా గర్వించాల్సిన విషయం. మన కళను, మన మూలాలను కాపాడుతూ ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రతి జానపద కళాకారుడికి ఇదే మన సెల్యూట్. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, welcome. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆజ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగుల వయం. సో రిమ్ జిమ్ హైదరాబాద్లో మనకిష్టమైనటువంటి చాలా చాలా లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. ఒక చిన్న సాంగ్ తర్వాత వింటూనే ఉండండి FM Rainbow 101.9 MHz రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆజ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగుల మయం.

ఆగమాగమైతుంది అలా.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports, and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. రేమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. Yes, ఇండియాలో ఉండడానికి బెస్ట్ మెట్రో సిటీ ఏది అని అడిగితే చాలామంది బెంగళూర్, ముంబై అని చెప్తారు. కానీ లేటెస్ట్ విఆర్ సిటీ 2026 రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్ దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన, దట్ మీన్స్ మోస్ట్ లివబుల్ మెట్రో సిటీగా నిలిచింది. ఇది ఒక్క విషయం చూసి ఇచ్చిన ర్యాంక్ కాదు. ట్రాఫిక్, ఉద్యోగ అవకాశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైఫ్ స్టైల్, భద్రత, ఐ మీన్ సేఫ్టీ, సిటీ ప్లానింగ్, ఇలా చాలా అంశాలను పరిశీలించి ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు చదువు కోసం, ఉద్యోగాల కోసం, బిజినెస్ కోసం దేశం నలుమూలల నుంచి హైదరాబాద్కి వస్తున్నారు. నిజానికి మనం రోజు చూసే ఈ నగరాన్ని కొన్నిసార్లు కామన్గా తీసుకుంటాం, కానీ బయట వాళ్ళు మాత్రం హైదరాబాద్ని సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటున్నారు. అంటే మనం ఉండేది కేవలం ఒక నగరంలో కాదు, దేశం గర్వపడే నగరంలో. ఎస్, ప్రౌడ్ టు బి హైదరాబాదియన్. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: అమ్మాయి 1855 వేసుకుందంట డియాలో డియాలా, చిన్న విచ్చకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 48 నీళ్ళు వసుకుందంట డియాలో డియాలా, రంగుల రాజారావు గారు 3వ అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట డియాలో డియాలా.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట
2: డియాలో డియాలా.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో ఆళ్ళే చెప్పుకుంటారంట
2: డియాలో డియాలా.
1: మొదలెట్టవే మంగతాయారు.

101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. చాలా సర్వేస్ అవుతున్నాయి. అలా రీసెంట్ సర్వేలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, హైదరాబాద్లో ఒబేసిటీ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయట. అలా ఎక్కువగా ఉన్న నగరాల్లో ఒకటిగా నమోదైంది మన హైదరాబాద్. ఎక్స్పర్ట్స్ చెప్తున్న కారణాలు ఏంటంటే, మన రోజువారీ జీవితంలో ఉన్నవే. అదే గంటలు తడబడి కూర్చొని పనిచేయడం, ఫోన్ స్క్రీన్ ముందు ఎక్కువగా గడపడం, బయట ఫుడ్ ఎక్కువగా తినడం, సరైన నిద్ర లేకపోవడం. ఐ మీన్, మనకి నైట్ లైఫ్ అనేది ఒకటి ఉంది కదా, సో ఆ నైట్ లైఫ్ని బాగా

0: మనకి నైట్ లైఫ్ అనేది ఒకటి ఉంది కదా, సో ఆ నైట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి లేట్ నైట్ ఫుడ్ క్రేవింగ్స్ అని చెప్పి లేట్ నైట్ ఎక్కువగా తినడం. సో అది ఇంకా చెప్పాలంటే అస్సలు నిద్రపోకపోవడం. మనకి ఐ మీన్ చాలామందికి 12 తాటితే కానీ ఈరోజు రాత్రి అయింది ఇంకా పడుకోవాల్సిన టైం అవుతోంది అని అనిపించట్లేదు. చాలామందికి పర్సనల్గా నేను చాలామందిని అడిగినప్పుడు మీ బెడ్ టైం ఏంటి అని అంటే 12 తర్వాత అని చెప్తుంటారు. ఇట్స్ లైక్ అంతెందుకు, మనకు 12 అంటే నెక్స్ట్ డే కదా, అట్లీస్ట్ ట్రై టు స్లీప్ బై 10:30 అని చెప్పాలనిపిస్తుంది. సో ఇలా చెప్తున్నాను అన్నమాట. మనలో చాలామంది రేపటి నుంచి వాకింగ్ స్టార్ట్ చేస్తా, సోమవారం నుంచి డైట్ స్టార్ట్ చేస్తా అని అనుకుంటా. కానీ మన ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద ప్లాన్స్ అవసరం లేదండి. రోజుకు ఒక అరగంట నడవడం, లిఫ్ట్కి బదులు మెట్లని యూజ్ చేయడం, కొంచెం హోమ్ ఫుడ్ తినడం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పు తీసుకొస్తాయి. ఎందుకంటే బిజీగా ఉండడం మంచిదే కానీ ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యం కదా, ఏమంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నైట్ లైఫ్ ఓకే, వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడో ఒకసారి క్రేవింగ్ అయ్యి ఏదో తింటున్నాము, ఎస్ డెఫినెట్లీ ఓకే. కానీ అది మనకి హ్యాబిచువేట్ అయిపోయి దాన్ని మనం అసలు ఎలా చేసేసామంటే ఈ లైఫ్ స్టైలే మంచిది, ఇది కాకపోతే అసలు లైఫ్ స్టైలే కాదు అని అనుకునేలాగా దాన్ని మార్చేసామన్నమాట. దానివల్లే ఈ ఒబేసిటీ చాలా వరకు చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి చాలామందిలో. సో ప్లీజ్ కమ్ బ్యాక్ టు అవర్ ఓన్ థింగ్, కమ్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ జనరేషన్. సర్కాడియన్ రిధమ్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అప్పుడు బెడ్ టైమ్ని, వేకప్ టైమ్ని సెట్ చేసుకోండి. ఓకే, ఏదో ఒక వీకెండ్ అలా బయటకు వెళ్ళాము, బయట ఫుడ్ తిన్నాము లేదా లేట్ నైట్ పడుకున్నాము, దట్స్ ఓకే. కానీ అంటే రీసెంట్గా ఒక అతను ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు తనకి, అంటే డ్రింకింగ్, స్మోకింగ్, ఎలాంటి జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తినరంట. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల తను చనిపోయాడు. అంటే నిద్ర లేకపోవడం ఎంత సీరియస్ ప్రాబ్లమో మనం అర్థం చేసుకోవచ్చు. సో అదే సంగతి. సో హెల్త్ ఈటింగ్, క్లీన్ ఈటింగ్, టైంకి స్లీప్ తీసుకోవడం, ఇవన్నీ చూసుకొని హ్యాపీగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. అంటే బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. 9:30కి మనకి నయరంగ ఉంటుంది. సో ఇదండి వాళ్ళకి మన ఏమేమి షోస్, జెన్జీ, హలో రెయిన్బో, తెలంగాణ అండ్ డ్రీమ్ జిమ్ హైదరాబాద్. ఎస్, సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, వింటూనే ఉండండి.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది, ఆడిపాడి అలరి చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చాము. నువ్వు
2: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుత్తున్నావు అంకే.
3: నువ్వేదో ఎత్తావని జిగేల్ రాణే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది